ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. శాలివాహన శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెచ్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీల్లో ప్రసారం అవుతున్నాయి. నిలయంలో సమయం 5:57 దాటి సరిగ్గా 10 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం. రచన శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. వినండి దేశభక్తి గీతం బృందగానం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లంలో వార్తలుంటారు. ఢిల్లీ కేంద్రం చిరిలే.

0: Bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని గణేశ్వర స్తోత్రం వింటారు.

భక్తి రంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు గణేశ్వర స్తోత్రం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చింతన. వినాయక చవితి. వ్యాఖ్యాత శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి.

0: భారతీయ జీవన విధానంలో ఆధ్యాత్మికత అడుగడుగునా కనిపిస్తుంది. అది ప్రకృతితో మమేకమవుతుంది. మనిషి ప్రకృతిని తన దగ్గరగా తీసుకుంటాడు. నదీ జలాలు, కొండలు, అడవులు, భూమి, ఆకాశం అన్నీ మనిషికి పూజనీయాలే. మన సంస్కృతిలో పుష్కరాల రూపంలో నదులను, అమావాస్య పూర్ణిమలలో సముద్రాలను, విభిన్న నవరాత్రులలో చెట్లు, మొక్కలు, అడవులు, పళ్ళు, పూలు, ఆకులు, అలమలు, ఇలా కొన్ని పూజలలో చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, ఇతర గ్రహాలు పూజింపబడతాయి. కొన్ని పూజలలో మట్టి విగ్రహాలు, లోహ విగ్రహాలు, విభిన్నమైన పాత్రలు పూజలకు ఉపయోగింపబడతాయి. అలానే అనేక సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పాలు, పంచగవ్యాలు ఉపయోగపడతాయి. ఇలా మనం మన పూజలలో ప్రకృతి ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో వర్షాకాలపు మధ్యలో వచ్చే వినాయక చవితి, గణపతి పూజ, ప్రథమ నవరాత్రి ఉత్సవం ప్రారంభమవుతుంది. అందులో 20 నొక్క ఆకులు, 20 నొక్క పళ్ళు, 20 నొక్క పువ్వులు, 20 నొక్క పిండి వంటలు ఇలా నివేదన చేసి వ్యక్తిగతంగా, సంపూర్ణ గృహంలో, సామూహికంగా, సామాజికంగా, గ్రామ నగరాలలో ఈ పూజ జరుగుతుంది. ఈ పూజ గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రహ్మణస్పతః ఆనః శృణ్వన్ నూతిభిస్సీద సాదనం అని ప్రారంభమవుతుంది. గణపతి విఘ్నములను పోగొట్టే దేవుడు. ఈయన ఆదిపూజ్యుడు. ప్రతి పూజకి ముందు గణపతి పూజ జరుగుతుంది. గణపతి పూజలో ఎన్నో ఉపచారాలుంటాయి. వాటిలో ముఖ్యమైన ఉపచారం గరిక. అదే దూర్వాదళము. దూర్వాలతో చేయని పూజ అసంపూర్ణమంటారు. లేతవి, మృదువైనవి, మెత్తనివి అయిన దూర్వాలను సేకరించి ఇలా పూజ చేస్తారు. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అని ఆయన నామాలతో, దూర్వాలతో మాత్రమే ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి అని అంటారు. దూర్వాతి రోగాన్ ఇతి దూర్వా, రోగాలను దూరము చేయునది దూర్వా అని దానర్థం. ఈ దూర్వాలు ఆయుర్వేదాన్ననుసరించి 2 రకాలు. నీలిదూర్వాలు. నీలిదూర్వాలు నీలంగా, చల్లగా ఉంటాయి. దీనిలో 3 రకాలైన రసాలుంటాయి. అవి కఫ, పిత్త, రక్తదోషాలు, విసర్ప, దాహ, మంట, చర్మరోగాలు హరిస్తాయి. నీలదూర్వం హిసాతిక్త మధురాతువరాహరేతు కఫ పిత్తాశ్ర విసర్ప తృష్ణాదాహాత్వగామయాన్ అంటారు. ఇంకా తెల్లదూర్వాలు. ఈ తెల్లదూర్వాలు కసగా, తీయగా కూడా ఉంటాయి. ఇవి దెబ్బలను మాన్పి జీవాన్నిస్తాయి. ఇవి చేదుగా, చల్లగా ఉంటాయి. విసర్ప, రక్తదోష, దాహ, పిత్త, కఫ మరియు మంటను హరిస్తాయి. శ్వేతదూర్వా కషాయ స్యాత్ స్వాద్వీ వ్రణ్యా చ జీవనీ తిక్త హిమా విసర్పా స్రతృట్పిత్త కఫ దాహృత్ అని భావప్రకాశికలో చెప్పబడ్డది. దూర్వాతినాశయతి అరిష్టం పాపం విఘ్నం వా అనగా అరిష్టమును, పాపమును, విఘ్నములను నాశనము చేయునది ఈ దూర్వాదళము. ఇలా దూర్వాలకు అనగా గరికపూచలకు ఎంతో శక్తియున్నది. అలాంటి వాటిని గణపతికి పూజగా వాడటం జరుగుతుంది. స్వస్తి.
1: చింతన కార్యక్రమం మీరింతవరకు శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పంటల్లో సూక్ష్మధాతువుల ఆవశ్యకత వివరాలు వినే ముందు
1: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. ఈ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: నేలలో ఉన్నటువంటి సత్తువుని ఉపయోగించుకొని మన పంటలు మంచి దిగుబడి ఇస్తూ ఉంటాయి. ఆ నేలలో ఉన్నటువంటి సత్తువ సహజంగా ఉన్నా లేకపోతే అదనంగా మనము కలిపినా సరే, ఏదేమైనా ప్రతిదీ కూడా బయట నుంచి కలపటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అసాధ్యం కూడా. ప్రకృతి సిద్ధంగా మనకి మొక్కలకు కావాల్సినటువంటి రకరకాల పోషకాలు నేలలోనూ గాలిలోనూ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని పోషకాలు కాస్త ఎక్కువ మోతాదులో అవసరం, కొన్ని పోషకాలు కాస్త తక్కువ మోతాదులో అవసరం, కొన్ని పోషకాలు చాలా తక్కువ మోతాదులో అవసరం, కాకపోతే ఖచ్చితంగా అవసరం. ఈ మాటలు మనం ఇప్పుడు చెప్పుకోవట్లా, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కాకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా తక్కువ మోతాదులో అవసరమైనటువంటి పోషకాలు ఏమిటి, అవి ఏం చేస్తాయి అనేటువంటి అనుమానం మనలో చాలామందికి ఉంటుంది. మరి దానికి సంబంధించిన కాస్త అవగాహన కూడా మనకు చాలా చాలా ముఖ్యం. మనకి బాగా తొందరగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్పొచ్చు, వరి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం మనం. ఈ వరి సాగు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఈ మొక్కలు నారు కానీ నాట్లు వేసిన తర్వాత కానీ మొక్కలు ఎదగకుండా గిడసబారు ఉంటూ ఉంటాయి. మనం ఒక పక్క ఎరువులు బాగానే వేసి ఉంటాం, అయినప్పటికీ కూడా అవి అలానే ఉంటూ ఉంటాయి. ఇంకోస్త నాట్లు అయిన తర్వాత 2వ వారం నుంచి 4వ వారం లేకపోతే 5వ వారం 6వ వారం ఈ సమయంలో ప్రధానంగా మనం మొక్కలు కనుక గమనిస్తే కొన్ని చోట్ల ఎదుగుదల లేకుండా అలాగే ఆకుల మీద తుప్పు మచ్చలు ఉంటాయి. మనం పొరపాటున ఆకును పట్టుకొని తుంచినా టపక్కన ఇరిగిపోతుంది. అంటే ఒక రకమైన పోషకం తక్కువైతే అది అలా అవుతుంది. ఏమిటా పోషకం? జింకు. ఇలాంటి జింకు ధాతువు మనము చాలా తక్కువ అవసరం పంటకి, కానీ ఖచ్చితంగా కావాలి అనేది దీన్ని బట్టి అర్థమైంది. మనం అలా ఏమి చేయకుండా కాస్తే కదా దానికి అవసరం అని వదిలేస్తే దిగుబడులు బాగా ప్రభావితం అవుతాయి. ఇలా చాలా ఉంటాయి, ఇనుమని అలాగే మనం రాగని మాలిబ్నమని ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్క లోపల జరిగేటువంటి రకరకాల జీవన చర్యలకి చాలా చాలా అవసరం. కొన్ని రకాల ఎంజైములు హార్మోన్లు ఉత్పత్తి కావాలంటే కూడా ఈ ధాతువులు అనేవి చాలా చాలా అవసరం. ఈ మధ్యకాలంలో వరి నారు పోసి ఉంటారు, ఆ నారులో ఆకులన్నీ తెల్లగా పాలిపోయి ఉంటాయి. ఎందుకు పాలిపోయినాయి, మనం అన్నీ బాగానే చూస్తున్నాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేల గుణం కావచ్చు, ఒకసారి వాతావరణ ప్రభావంగా కూడా కొన్ని ధాతువులు సరిగ్గా పంటకు అందవు. అలా ఇనుప ధాతువు ఎప్పుడైతే మొక్కలకు సరిగ్గా అందదో అప్పుడు ఆకులన్నీ పాలిపోతాయి, ముఖ్యంగా లేత ఆకులు తెల్లగా అయిపోతాయి. మరి ఇలాంటప్పుడు మనం అదనంగా పయనించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రకాల పోషకాలని మనం పైపాటుగా పిచికారీ రూపంలో మొక్కలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సూక్ష్మధాతువులను అలా అందించాలంటే ప్రతి పంటకి చాలా కష్టమైనటువంటి పని. ఈ సూక్ష్మధాతువులు ఇందాక మనం అనుకున్నట్టుగా బోరాన్ కానీ మ్యాంగనీస్ కానీ మాలిబ్డనం కానీ కాపర్ అంటే ఈ రాగి కానీ జింక్ కానీ ఇనుము కానీ ఇలాంటివన్నీ కూడా మనం విడివిడిగా అందించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో అందిస్తాం, అందివ్వాలి కూడా. కానీ ఈ బాధ అంతా పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే నేలలో సేంద్రియ పదార్థం బాగా ఉండేలాగా మనం కనుక జాగ్రత్త తీసుకోగలిగితే మనము ఈ పోషకాలన్నీ విడిగా ఇవ్వాల్సినట్టు అవసరం ఉండదు. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం గెత్తం వేస్తే సరిపోద్ది కానీ దాంట్లో బలం సరిపోదు, అందుకనే యూరియా డిఏపి

0: 3 19, 3 15, 15 ఇలా రకరకాలైనటువంటి పోషకాలని మనము బయట నుంచి ఇస్తాం కదా ఈ గెత్తం వేయకపోతే ఏమైందని. ఇక్కడ గెత్తం ప్రాధాన్యత ఏంటంటే ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషే కాదు, పంటకు కావాల్సినటువంటి చాలా తక్కువ మోతాదులో కావాల్సినటువంటి పోషకాలు ఈ గెత్తంలో ఉంటాయి. అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇందాక అనుకున్నట్టుగా ఇనుము, రాగి, మాలిబ్డినము, జింకు, బోరాను, ఇలా రకరకాలు చాలా ఉంటాయి కదా. ఆ చాలా కూడా కొద్దిగా ఈ గెత్తాలు కానీ, లేకపోతే కోడిపెంట కానీ, గొర్రెపెంట కానీ, మేకపెంట కానీ, లేకపోతే పచ్చి ఆకు కానీ, పచ్చి రొట్టె కానీ, వీటన్నిటిలో, లేకపోతే కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్ ఇట్లాంటి అన్నిటిలో కూడా కాస్త పంటలకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మనం తక్కువ మోతాదులు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఈ రూపంలో ఇచ్చేస్తే అన్నీ దొరుకుతాయి. మనము నేలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, పంటను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, పంటకు కావాల్సినటువంటి సూక్ష్మ ధాతువులు పంటలకు అందాలన్నా ఇది ఒక సులువైన మార్గం, ఉత్తమమైనటువంటి మార్గం. ఇక అయినా కూడా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, నేలలో ఉన్నటువంటి గుణాలు సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, లేకపోతే వేరే రకమైనటువంటి పోషకాలు ఎక్కువ వేసినప్పుడు అవి సరిగ్గా వేరే అందకపోవటం వల్ల కానీ, అదేంటి వేరే రకం పోషకం వేస్తే ఈ పోషకాలు అందకపోవటం ఏంది అనుమానం వస్తుంది మనకి. ఉదాహరణకి భాస్వరం ఎక్కువగా వేసామనుకోండి, జింకు కూడా అదే సమయంలో వేసామనుకోండి, జింకు సరిగ్గా పంటకు అందదు, అసలు భాస్వరం కూడా సరిగ్గా అందదు, అది ఇది రెండు పనికి రాకుండా పోతాయి. కాబట్టి అవసరమైన మోతాదులోనే మనం ఇవ్వాలి, అవసరమైన సమయంలోనే ఇవ్వాలి, రెండిటికి ఎడం కూడా అవసరం వస్తుంది. ఇట్లా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేస్తే సమస్య ఉండదు. అసలు ఇదంతా ఎందుకు, మనం గనక నేలలోనే సేంద్రియ పదార్థం బాగా పంచితే ఇవన్నీ కూడా దొరికితాయి కదా పంటలకి. కాబట్టి మనం సూక్ష్మధాతువుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. వాటిని మనము అర్థమయ్యేలాగా చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనకు తెలియకుండానే సేంద్రియ పదార్థాన్ని నేలకు ఇస్తాం, దానివల్ల నేల ఆరోగ్యంగా ఉంటుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చేసేటువంటి పనులు మనకు తెలియకపోవచ్చు కానీ చాలా ఉంటాయి. అసలు ఇంకా చెప్పాలంటే ఈ ప్రకృతి నుంచి ఈ ఆకులు ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయంటే ఆ కార్యక్రమంలో కూడా సూక్ష్మధాతువులు చాలా పనిచేస్తాయి. మరి అది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా కావాలి అనేది మటుకు మన మనసులో ఉండాలి, ఏదో ఒక రూపంన మనం వాటికి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే సూక్ష్మధాతువుల సమస్యలు లేకుండా, ఆ లోప సమస్యల వల్ల మనం ఇబ్బంది పడకుండా మనం పంటలు చక్కగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రాగల 24 గంటలకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా రైతాంగానికి వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షం ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇంకా ఇంతకుమించి వాతావరణం పెద్ద మార్పు ఏమి చోటు చేసుకోబోదు. ఇక రాగల 48 గంటలు కూడా వాతావరణంలో ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రైతాంగానికి వాతావరణ సూచన అనేది ఆంధ్రతీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమి జారీ కాలేదు. ఇక ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో రేపటి నుంచి రాబో 3 రోజుల పాటు నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా దక్షిణ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో, అదేవిధంగా అండమాన్ సముద్రం దక్షిణ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఉంటారు. విజయవాడ కేంద్రం చిరిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే

0: వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్ధతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: పశ్చిమగోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ రెండేళ్లలోనే 1170 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చిన.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వక్కం కామేశ్వరరావు స్వీయ కవితలు, అనంతరం 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం, ఇంకా పుష్పాంజలి సమాచారవాణి ఇత్యాది అంశాలు 7:15 నుంచి ఉదయ సమీరంలో భాగంగా పెట్టారు. 8:30 విజయవాడ అమరావతి సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. కర్ణాటక శాస్త్రీయ సంగీతం 8:35 శ్రీ యామవరపు వినోద్ బృందం నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 తిరిగి 10:30 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్.

11 గంటలకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణానాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ. పన్నెండు గంటల 10 నిమిషాలకు మధుమంజరి చిత్రగీతాలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు అనే అంశం ఆధారంగా మహిళా శ్రోతలు ఫోన్ చేసి మీ అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు మహిళావాణిలో. ఇక 2 గంటల 30 నిమిషాలకు జానపద రంజిని భూలక్ష్మీదేవి తంబూర కథ వింటారు శ్రీమతి మిరియాల రామనమ్మ బృందం వారిచే. సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు 5 గంటల 30 నిమిషాలకు. 6 గంటల 30 నిమిషాలకు సాయంత్రం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి సూరిగర్ ముఫ్త్ బిజ్లీ యోజన వివరాలు వింటారు. ఇంకా ప్రేరణ వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు మనం 6 గంటల 30 నిమిషాలకు సాయంత్రం సమీరంలో వింటాం. రాత్రి 7 గంటలకు ప్రసార విషయాలు. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల. రబీ కంది సాగులో మెలకువలు డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం లామ్. ఇక 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్. 8 గంటలకు స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. తొమ్మిది గంటల 30 నిమిషాలకు టాక్ ఇన్ ఇంగ్లీష్, హిందీ ఏ షేర్డ్ వాయిస్ ఇన్ మల్టీలింగ్వల్ ఇండియా, టాక్ బై శ్రీమతి కకోలీ చటర్జీ. రాత్రి 10 గంటలకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి జి అరుణ గానం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ సుసరావు సుబ్రహ్మణ్యం మృదంగం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన

0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరు కానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీ ఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు

0: జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్ట్రపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచ్.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఉదయం మేరల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో నేటి మాట, ఆ తర్వాత స్వీయ కవితలు, ఇంకా ప్రధానమంత్రి జన్ధన యోజన పథకం గురించి ప్రసంగం, పుష్పాంజలి ఇత్యాది అంశాలు వింటారు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఉషోదయ వేళ ఈ సమయంలో మనం మాట్లాడుకుంటున్నాం. నేటి మాట వివరాలు. ఆయా రోజుల్లో ఆయా దినోత్సవాల ప్రాధాన్యత, ఇంకా ప్రముఖుల జయంతి వర్ధంతుల సందర్భంగా అనేక విషయాలు మనం ఉదయ సమయంలో భాగంగా నేటి మాటగా వింటున్నాం. ఈరోజు హిందీ భాషా దినోత్సవం. ఏమిటి హిందీ భాషా దినోత్సవం యొక్క ప్రాధాన్యత అంటే, 1949 సెప్టెంబర్ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ సభ దేవనాగరి లిపిలోని హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా ఆమోదించింది. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీని మనం హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 కేంద్ర ప్రభుత్వ అధికార భాషకు సంబంధించిన నిబంధనలను తెలియజేస్తుంది. హిందీ భాష పట్ల ప్రజల అవగాహన పెంపొందించడం, హిందీ భాష అభివృద్ధిని ప్రోత్సహించడం, భారతీయ భాషలు సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, ఇంకా హిందీ సాహిత్యం, కవిత్వం, రచనలు ప్రోత్సహించడం అనేవి హిందీ భాష దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. దీనికోసం పాఠశాలలు, కళాశాలల్లో హిందీ భాష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వం, హిందీ భాషపై సదస్సులు, సాహిత్య ప్రదర్శనలు, ఇంకా ఉత్తమ హిందీ రచనలకు, సేవలకు పురస్కారాలు కూడా అందిస్తూ ఉంటారు ఈ హిందీ భాష దినోత్సవం సందర్భంగా. హిందీ భాష దినోత్సవం కేవలం హిందీ భాషను గౌరవించుకునే సందర్భంగా కాకుండా దేశంలోని అన్ని భాషలను గౌరవిస్తూ భాషా వైవిధ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భాషతో పాటు సంస్కృతిని కాపాడుకోవాలనే సందేశం అంతర్లీనంగా ఇందులో ఉంటుంది. హిందీ భాషను అభివృద్ధి చేయడంతో పాటు అన్ని భారతీయ భాషలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. అందుకే భాషలను గౌరవిద్దాం, సంస్కృతిని కాపాడుకుందాం, భారతీయ ఐక్యతను చాటి చెబుదాం.

నేటి మాట వింటున్నారు. ఆంధ్రతిలక్ ప్రసిద్ధి పొందిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు జయంతి నేడు. వీరు పుట్టిన సంవత్సరం 1863, స్థలం కర్నూలు, చదువు ఎంఏ. స్వతంత్ర సమరయోధుడిగా, పాత్రికేయుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ప్రజల్లో స్వాతంత్ర భావాలను, విద్యా చైతన్యాన్ని పెంపొందించడానికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సర్వోత్తమరావు. స్వరాజ్య అనే తెలుగు పత్రిక ఒకటి పెట్టి బ్రిటిష్ పాలన విమర్శిస్తూ ప్రజల్లో స్వతంత్రోద్యమ కాంక్షను రగిలించిన మహనీయుడు సర్వోత్తమరావు. మరి ఈయన చేసిన ఒక పనికి సెడిషన్ అంటే రాజద్రోహం కింద మొట్టమొదటిసారిగా తెలుగు ప్రాంతాల్లో ఒక వ్యక్తిని నిర్బంధించి 3 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షను విధించడం జరిగింది. అదేమిటంటే విపరీత బుద్ధి అనే సంపాదికని బ్రిటిష్ ప్రభుత్వ చర్యలకు అంటే వారు చూపిస్తున్న వ్యతిరేకత అంటే భారతీయులపై వారు చూపిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ఈ విపరీత బుద్ధి అనే సంపాదికని రాయటం వలన ఈ కఠిన కారాగార శిక్ష ఆయన అనుభవించారు.

తెలుగు ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మొట్టమొదటి వ్యక్తి ఈ నేరం కింద జైలు జీవితం అనిపించిన వ్యక్తి. ఇక అదేవిధంగా పత్రికా రంగంలో విశేషమైన కృషి చేశారు. ఎన్నో పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన హరిశరవతరావు గారు ఇవాళ మనం ఎడిటర్కి సమా

0: శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇవాల్టి నేటి మాట విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు. స్వీయ కవిత్వంతో సిద్ధంగా ఉన్నారు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు. విందామా?
1: కవితా శీర్షిక మనిషంటే. ఎప్పుడెవరొస్తారో తెలియదు, తలుపులు తీసే ఉంచు, కిటికీలు తెరిచే ఉంచు. నీకై వచ్చేవాళ్ళు, నీ ప్రేమకై పరితపించేవాళ్ళు, నిన్ను నిన్నుగా గుర్తించేవాళ్ళు ఎవరైనా రావచ్చు. కాసిన్ని నీళ్లు, రాగులు, సజ్జలు, అంత అన్నం సిద్ధంగా ఉంచు. ఆకలితో దాహంతో మనిషైనా పిట్టైనా ఏ జీవైనా రావచ్చు. ఆకలితో దాహంతో మనిషైనా పిట్టైనా ఏ జీవైనా రావచ్చు. ఎరుకతో ఉండు, స్వాగతానికి సిద్ధంగా ఉండు. మనిషంటే, మనిషంటే ఇవ్వడం, ఇతరులకై బతకటం, విచ్చుకోవటం, విస్తరించటం, పరిమళించటం. కవితా శీర్షిక అనిశ్చితి. వాళ్ళెప్పుడూ ముసుగులో, నిజరూప దర్శనానికి దూరంగా, వైకుంఠాన్ని వాగ్దానం చేసి నరకానికి ద్వారాలు తెరుస్తూ, నిదుర లేచింది మొదలు ఉరుకులు పరుగులు, బతుకు ఈసీజీలా వంకర టింకరగా, వాల్స్ట్రీట్ నుండి దలాల్ స్ట్రీట్ వరకు ఉత్థాన పతనాలే. యాతనే తప్ప స్వాంతన లేదు. ఉట్టికి ఎగరలేనమ్మ ఉపగ్రహానికి ఎగిరినట్టు అవినీతి తంత్రమే తప్ప అభివృద్ధి మంత్రం లేదు. సుంకాల సునామీలో ఉరికొయ్యకు వేలాడుతున్న రొయ్యలా నేను, సుంకాల సునామీలో ఉరికొయ్యకు వేలాడుతున్న రొయ్యలా నేను. ధాన్యం నుండి అక్వాదాకా దయనీయ స్థితే. చేపల ఏ ఎరకు చిక్కుతానో, ఏ వలకు దక్కుతానో. కవితా శీర్షిక స్వరం. కేకలేసిన ప్రతిసారీ అన్ని నూకలు జల్లుతారు. మౌనం మంచిదని, వ్యవస్థ మీకోసమే అవస్థపడుతుందని నమ్మవలుకుతారు. కాలం పరీక్షపై పరీక్ష పెడుతుంటే రక్షకురాని దేవరవారి అక్షయపాత్ర నుండి దుఃఖం స్రవిస్తూనే ఉంది. కాలం పరీక్షపై పరీక్ష పెడుతుంటే రక్షకురాని దేవరవారి అక్షయపాత్ర నుండి దుఃఖం స్రవిస్తూనే ఉంది. గూడులేని వాళ్లందరూ ఆకాశం కప్పు కింద, బడిలో ఉండాల్సినోడు బజారులో. సూదిలేదు, తూదిలేదు, సోది తప్ప. సమస్యలు విస్తరాకు వేసి లోన తిష్టవేసినప్పుడు, సమస్యలు విస్తరాకు వేసి లోన తిష్టవేసినప్పుడు ఊపిరాడదు, ఉకపోత, స్థిమితంగా ఉండలేని స్థితి. స్లీప్ ఎక్స్ప్రెస్ హైడ్రేట్ మెడిటేట్ లాంటి టిప్స్ పాటించినా తప్పని తెప్పలు. స్లీప్ ఎక్స్ప్రెస్ హైడ్రేట్ మెడిటేట్ లాంటి టిప్స్ పాటించినా తప్పని తెప్పలు. జీవితం చప్పగా, ఉప్పగా, రసవిహీనంగా ఉంది. ఏ సాధన ఏ శోధన తీరుస్తుంది వేదన, ఏ సాధన ఏ శోధన తీరుస్తుంది వేదన. సంశయాన్ని విడిచిపెడితేగాని నిశ్చయానికి రాలేం, సంశయాన్ని విడిచిపెడితేగాని నిశ్చయానికి రాలేం. జరుగుబాటు లేకే తిరుగుబాటు. ఎవరు వేధించినా సాధించినా నేను విభేదిస్తుంటా, ఎవరు వేధించినా సాధించినా నేను విభేదిస్తుంటా. సమర్థత కన్నా నిబద్ధత గొప్పది. స్వరం మారితేగాని తరం మారదు. కవితా శీర్షిక జ్ఞాపిక. అప్పుడప్పుడు నన్ను నేను చూసుకుంటా, పరీక్షించుకుంటా, ప్రశ్నించుకుంటా, నా బలాన్ని బలహీనతల్ని సమీక్షించుకుంటా, తొలగించుకోవలసినవి తొలగించుకుంటూ కొత్తవి జతచేసుకుంటా, నిరంతరం ఎదుగుదలకు మెరుగుదలకు ప్రయత్నిస్తా, జీవితంలో అన్ని పార్శ్వాలని స్పృశిస్తూ నాకు నేనే మార్కులు వేసుకొని గ్రేడింగ్ ఇచ్చుకుంటా, మూసపద్ధతులకి స్వస్తి పలికి సృజనాత్మకతకు ద్వారాలు తెరుస్తా, అడ్డంకుల్ని అధిగమించి విఫలం నుండి సఫలం వైపు సాగిపోతా. నేనెప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థిని. సవాళ్లను స్వీకరిస్తేనే కదా జీవితం మెరుగుపడేది, సవాళ్లను స్వీకరిస్తేనే కదా జీవితం మెరుగుపడేది. ఓపికతో ఉన్నవాళ్లకే కాలం జ్ఞాపిక అందిస్తుంది. కవితా శీర్షిక భావన. హింసకు నియమాలుండవు, వేదనకు అంతరాలుండవు. హింసకు నియమాలుండవు, వేదనకు అంతరాలుండవు. సదాశయానికే సవాళ్లెక్కువ. ఒక యుద్ధం ఆగితే మరో యుద్ధం మొదలు. కక్షలు ఇరుపక్షాలకు శిక్షలే. ఊర్ల నిండా రక్తపు టేరులే. ఉగ్రవాదులకు మతం ఏమిటి, ఉగ్రవాదులకు మతం ఏమిటి? ఉగ్రవాదమే వారి మతం. వారిది ద్వేషం, నాది దయ. వారిది కోపం, నాది క్షమ. నా భావన నవనిర్మాణానికి ప్రేరణ, సమిష్టి శ్రేయోసాధనకు ఆలంబన.

కవితాశీర్షిక శ్రీకారం. దారులన్నీ మూసుకుపోయాక, అడ్డదారులన్నీ చెడ్డదారులని తెలిసాక, నా దారి నేనే చూసుకుంటా. సూర్యుడి వైపు చూస్తూ నడుస్తా, నా నీడ ఎప్పుడూ నా వెనకే. ఎవ్వడి బాణికో నేను బోణీ కొట్టలేను. కష్టపడేవాణ్ణి, పనిని ఇష్టపడేవాణ్ణి. క్వాలిటీ టైంలో క్వాలిటీ వర్క్ చేస్తూ సబ్జెక్ట్ పైనే తప్ప బడ్జెట్ పై నమ్మకం లేనివాణ్ణి. కంటెంట్ లేకపోతే కటౌట్లు కాసులు రాల్చలేవన్న ఎరుక ఉన్నవాణ్ణి. నేమ్ చేంజర్గా కాక గేమ్ చేంజర్గా ఉండాలనుకునేవాణ్ణి. ఇప్పుడిప్పుడే ఒంటరితనాన్ని విడిచిపెట్టి సమూహాలతో జట్టు కట్టి జడత్వాన్ని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి పోరుకు శ్రీకారం చుడుతున్నా. ఆర్గానిక్గా కవితాశీర్షిక. దేవుణ్ణి దెయ్యాన్ని ఒకే గాటకు కట్టలేను. మంచిని చెడుని ఒకేలా చూడలేను. ఓ కొత్తొచ్చే పాతని నెట్టేసినప్పుడు ఓవైపే మొగ్గలేను. కుడి ఎడమ నడుమ కాక నేరుగా ఉంటా. ఇజాలకు దూరంగా నిజాలకు కట్టుబడతా. ఆర్టిఫిషియల్గా కాక ఆర్గానిక్గా ఉంటా. కవితాశీర్షిక శిక్ష. కొండలు కరిగి అడవులు మాయమై నదులు ఇంకిపోతున్నప్పుడు ఉత్పాతాలే. కొండలు కరిగి అడవులు మాయమై నదులు ఇంకిపోతున్నప్పుడు ఉత్పాతాలే. కాగితాలపైనే పచ్చదనం వెచ్చగా పరుచుకుంటున్న వేళ ఉన్మాదులకు వీరతిలకాలు దిద్ది ఊరేగిస్తే పర్వతాల్ని పలహారంగా మింగేస్తారు. పచ్చని గోడలు, నేలతో సమమైన కొండలు, విస్తరిస్తున్న ఎడారి, కాలుష్యంపై కన్నెర్ర చెయ్యని యంత్రాంగం, నెత్తురులో ఊపిరితిత్తుల్లో సల్ఫేట్లు, కర్పణాలు, పాదరస పరమాణువులు, హరిత శ్వాసైన ఆరావళి పర్వతాల నుండి హసదేవ అడవులు దాకా, దేహింగ్ పటకాయి వర్షారణ్యాలు గ్రేట్ నికోబార్ సాగర తీరాల వరకు జీవావరణ విధ్వంసమే. సహజ రక్షలకు రక్షణ కరువైతే శిక్షలే. సహజ రక్షలకు రక్షణ కరువైతే శిక్షలే. హింసావలోకనం కవితాశీర్షిక. హింసను నమ్ముకున్నవాడే అహింస గురించి మాట్లాడగలడు. వనరులపై ఉన్న ప్రేమ మనుషులపై లేకపోయింది. అన్ని బంధాలకి మానవ సూత్రాలకి అతీతమైన దేశం మృత్యువును తప్ప మరి దేన్ని వర్షించగలదు. ఖండాలు దాటి ప్రవహించాల్సిన ప్రేమ, స్నేహం, సౌహార్దం హృదయ సీమల్ని దాటడం లేదు. ద్వేషం, పగ, ప్రతీకారం అంతరిక్షం సాక్షిగా అన్ని హద్దుల్ని దాటాయి. ధ్వంసం తప్ప నిర్మాణం తెలియని వారికి ఏ మానవ విలువలు బోధించను. మనిషి మనిషిని మనిషిగా చూడలేని ఈ మానవ రాజ్యంలో ఏ మానవత తలకెక్కించను. ఒక దేశం పీకనొక్కితే ఒక నాగరికత నశించినట్టే. కవితాశీర్షిక శత్రుకూటమి. నా మానసాన్ని కల్లోలపరుస్తున్న శత్రుకూటమి నన్నావహించి నాలో తిష్టవేశాయి. నాలో పుట్టి నన్నే పట్టి కదిపి కుదిపి మధించి వేధిస్తున్నాయి. విధిలిస్తున్నా, అస్త్రశస్త్రాలు సంధిస్తున్నా, వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నా, క్రింద మీద పడుతున్నా. దూరం దూరం వలన దగ్గర దగ్గరగా వస్తున్నాయి. ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఎలా తొలగించుకోవాలి ఈ చీటపీడల్ని? బాహ్యాంతర వికారాలతో విసిగిపోతున్నా. పైకి కక్కేయాలన్న ప్రతిసారి భీకరంగా రక్కుతున్నాయి. పబ్బలి మొక్కలా తలవంచిన తగ్గి ఉన్న ప్రవాహ వేగానికి కూలిన మహావృక్షంలా నేను. నూటొక్క ధ్యాన పద్ధతుల్ని అనుష్ఠించా. పీఠాలు, మఠాలు, గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరిగా ప్రదక్షిణాలు చేశా. సాధుసంతుల్ని కలిసా. ఓటమే తప్ప గెలుపులేదు. ఏం చెయ్యను, దండించలేను. ఏం చెయ్యను, దండించలేను. దండం పెట్టి వదిలేయలేను. సాక్షిగా మిగలడం, ఆగ్రహం వదిలి నిగ్రహం పాటించడం తప్ప. కవితాశీర్షిక సాధన. ఆకురాలే కాలం వరకు వేచి చూడకు. ఆకురాలే కాలం వరకు వేచి చూడకు. సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలను ధ్యానపూర్వకంగా చైతన్యంతో స్వీకరించు. వ్యామోహానికి జ్ఞానం రుచి తెలియదు. నాణ్యమైన మనస్సు కరువైతే సమస్యలు ముసురుకున్నట్టే. రంగు వెలసి రంగు వెలసి మాయపొరలు తొలగితేనే సత్యం సాక్షాత్కరిస్తుంది. సాధనలో నలిగితేనే వెలుగుతావు. కొన్ని కవితా శకలాలు. ఏ మట్టి మాట్లాడదు అంత నీరు పోయకపోతే, ఏ పెట్టా వాలదు నువ్వు చెట్టు కాకపోతే. ఏ మట్టి మాట్లాడదు అంత నీరు పోయకపోతే, ఏ పెట్టా వాలదు నువ్వు చెట్టు కాకపోతే. దినం మీద నాకు నమ్మకం లేదు, దినం మీద నాకు నమ్మకం లేదు. ఈ క్షణం జారిపోతుందేమో అన్న భయం తప్ప. జననం మరణం కాదు, జననం మరణం కాదు. నా కవితా పంక్తులు పాఠకుల నాలుకలపై నర్తించినప్పుడే నాకు పునరుత్థానం. సృజనకారుల్లారా, దుఃఖితులకు దుఃఖాన్ని పరిచయం చెయ్యకండి. అనుభవం ముందు అనుభూతి తేలిపోతుంది. యుద్ధాలన్నీ వ్యాపార వేదికలైనప్పుడు దుఃఖాన్ని గానం చెయ్యండి.

0: సుఖంగా ఉండలేను. యుద్ధాలన్నీ వ్యాపార వేదికలైనప్పుడు దుఃఖాన్ని గానం చెయ్యందే సుఖంగా ఉండలేను. పైన చల్లగా ఉంటుంది, లోన వెచ్చగా ఉంటుంది, లోన రగులుతుంటుంది, ఎప్పుడో ఒకప్పుడు పగులుతుంది. మనిషి కూడా అంతే.
1: మీరింతవరకు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి స్వీయ కవితలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న అంశం 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం.
2: గౌరవనీయులైన శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజల ఆర్థిక వ్యవస్థలో మార్పుకి కారణమైనటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ప్రధానమంత్రి జన్ధన్ పథకం, PMJY. ఇది 2014 ఆగస్టు 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి భారతీయుడు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచుకోవాలి అనే ఒక లక్ష్యంతో ప్రతి కుటుంబము అధికారికంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలి అనే ఒక లక్ష్యంతో ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. గతంలో మనం గనక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ కన్నా నగదు చలామణికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సామాన్య ప్రజలు, కూలీలు, చిన్న వ్యాపారులు వీళ్ళందరూ నగదుతోనే ఈ యొక్క వ్యవహారాలు, కార్యకలాపాలన్నీ నిర్వహించేవాళ్ళు. కానీ దీనివల్ల మహిళలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. వారి కోసం కనీస నిలవ, మినిమం బ్యాలెన్స్ అవసరం లేనటువంటి ఒక బ్యాంకు ఖాతా ప్రారంభిస్తే ఇలా సామాన్యులకి చాలా ఉపయోగంగా ఉంటుంది అని ఒక భారత ప్రభుత్వం తలంచి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ యొక్క డబ్బు అవసరమైనప్పుడు సామాన్యులు, చిల్లర వ్యాపారులు, కూలీలు, చిన్న వ్యాపారులు ఈ యొక్క వడ్డీకిచ్చే వ్యక్తుల దగ్గర నుంచి నగదు తీసుకోవడం మీద ఆధారపడి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలను పూర్తి చేసుకోవడం జరుగుతుండేది. నిలవ అవసరం లేనటువంటి బ్యాంకు ఖాతా సౌకర్యం వాళ్ళకు వచ్చిందో భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ బ్యాంకు ఖాతా ఓపెన్ అవ్వడం, ఆ ఖాతాలో నగదు చేరడం, అవన్నిటిని అంటే భారత కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ఈ యొక్క సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క లాభము నగదుని ఇదివరకు వ్యక్తిగతంగా అందించవలసిన పరిస్థితి ఉండేది. నగదు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళతో సంతకాలు తీసుకునే దాని ద్వారా గతంలో ఆ యొక్క 100% బెనిఫిట్ ఆ సామాన్యుడికి అందేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి జన్ధన్ అకౌంట్ కారణంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆ పథకం యొక్క బెనిఫిట్ని వారి ఖాతాకు జమ చేయడం ద్వారా వాళ్ళ యొక్క డబ్బులు 100కి 100% ఆ సంక్షేమం ద్వారా వచ్చే నగదు వారికి అందుతూ జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు యొక్క బ్యాంకు కార్యకలాపాలలో వాళ్ళు ఒక భాగస్వాములు అవుతున్నారు. ఈ భాగస్వామి అవ్వడమే కాదు, మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా చాలా శక్తివంతంగా అవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థలో సామాన్యులు కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది ఈ యొక్క అకౌంట్ యొక్క ప్రత్యేకత. ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ కలిగినటువంటి వ్యక్తులు ఇదివరకు అవసరాల కోసం బయట నగదుని రుణానికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కాకుండా వారి యొక్క ఖాతాలో ఈ డబ్బు ట్రాన్సాక్షను, ఈ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బు తీయడం, వేయడం, వినియోగించడం ద్వారా జరిగే కార్యకలాపాలను బట్టి ఆ యొక్క బ్యాంకులు వీళ్ళకి డెబిట్ కార్డ్సు అలాగే క్రెడిట్ కార్డ్సు ఇవన్నీ అందించడము, ఈ కార్డులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు అవసరమైనటువంటి వారి అర్హతను బట్టి రుణాలను కూడా అందించడం జరుగుతుంది. PMJY వాళ్ళ జీవితంలో ఒక కొత్త మార్పుకి చాలా దోహదపడుతుందని చెప్పాలి. జనధన్ అంటే ఒక బ్యాంకు ఖాతా కాదు, భారత

దేశ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైనటువంటి ఒక పథకం అని చెప్పాలి. నగదు ద్వారా ఇచ్చేటువంటి పథకాల బెనిఫిట్ అంటే ఒక పెన్షన్ పథకం కావచ్చు, ఒక స్కూల్ విద్యార్థులకు ఇచ్చే ఒక బెనిఫిట్ కావచ్చు, ఇవన్నీ సామాన్యులకి బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క సిగ్నేచర్సు వెలిముద్రలు తీసుకొని నగదు రూపేణా ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం వల్ల డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేసేటువంటి డీబీటీ సౌకర్యం వచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి సౌకర్యం కూడా కలిగిందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే కూడా ప్రభుత్వం మరియు ప్రజల మధ్య నేరుగా ఒక సంబంధం ఏర్పడిందని మాట్లాడుకోవచ్చు. అంటే ఏ రకమైనటువంటి ఒక డబ్బులు ఇవ్వడానికి ఒక అధికారం ఇంకొకళ్ళో లేకపోతే ఆ వ్యక్తి ద్వారానో తీసుకోవాలి, వాళ్ళకి ఆ బెనిఫిట్ అందాలి, లేకపోతే వాళ్ళ డిమాండ్లు ఇచ్చేయాలనే పరిస్థితి అయితే ఇప్పుడు ఏమి లేదు. కంప్లీట్గా పారదర్శకత, అంటే భారతదేశంలో ఈ యొక్క పరిపాలన ఈ స్కీమ్స్ అందజేయడంలో 100కి 100% ఈ జన్ధన్ అకౌంట్ ద్వారా పారదర్శకత వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా మనం గనక తీసుకుంటే ఈ పెన్షన్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వివిధ ప్రభుత్వ పథకాలు కావచ్చు, సబ్సిడీలు వంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా లబ్ధిదారులకి డైరెక్ట్గా నేరుగా చేరడం అనేటువంటిది ఈ యొక్క జన్ధన్ పథకం వల్ల సాధ్యమైందని చెప్పాలి మనం. గతములో బ్యాంక్ అనగానే మగవాళ్ళు మాత్రమే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు తెరిచవడము, వాళ్లే ఈ కార్యకలాపాలను నిర్వహించడము జరిగేది. ఈ జన్ధన్ ఖాతా యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మహిళల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అనే ఒక లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ జన్ధన్ అకౌంట్ వల్ల ఇవాళ భారతదేశంలో అత్యధిక శాతంలో మహిళలు కూడా వారి పేరున బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే చదువుకున్న వాళ్ళకే బ్యాంక్ అకౌంట్ కాదు, గ్రామాలలో ఉండేటువంటి సామాన్య పేద ప్రజల మహిళల పేరును కూడా అకౌంట్ ఉండడము, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు దాని ద్వారానే చేరడము. ఈ విధంగా గనక మనం చూసుకుంటే ఇవాళ భారతదేశంలో ఈ యొక్క జనధన్ అకౌంట్లు ఉపయోగించుకుంటున్న వారిలో 56% మహిళలే దీంట్లో జనధన్ అకౌంట్స్ కలిగి ఉన్నారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థల్లో మహిళలు ఏ రకంగా పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా అనేది మనం అందరం గమనించవచ్చు. ఇది ఈ యొక్క మహిళలకి వచ్చినటువంటి జనధన్ అకౌంట్ ద్వారా ఒక సాధికారత అని మనం గట్టిగా చెప్పచ్చు. వారికి డబ్బు ఏదైనా రూపేణా అందినటువంటి డబ్బును కూడా పొదుపు చేసుకునే అవకాశం, లేదంటే ఇదివరకు ఇళ్లలోనే ఎక్కడో దాచుకోవాల్సిన పరిస్థితి, అది తీసుకొచ్చి బ్యాంకులో దర్జాగా పెట్టుకుని బ్యాంకులో నాకు డబ్బులున్నాయి, నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు అనేటువంటి ఒక భరోసా కూడా కలిగిందని చెప్పాలి. ఆర్థిక వ్యవస్థలో మహిళ ఎప్పుడైతే బలంగా తయారవడం అయిందో కుటుంబంలో కూడా ఒక భరోసా ఏర్పడిందని చెప్పాలి. అధికారిక గణాంకాల ప్రకారం మనం దాదాపు 78% జనధన ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయని మనం గట్టిగా చెప్పచ్చు. జనధన్ ఖాతాదారులైనటువంటి దేశ ప్రజలు బీమా, పెన్షను, రుణాలు వంటివి పొందడమే కాకుండా ఆర్థిక సేవలు, వాళ్ళ అదనంగా కూడా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రతా పథకాలలో కూడా అనుసంధానం అవ్వడానికి ఇది బాగా దోహదపడిందని చెప్పాలి. అలాగే కేవలం బ్యాంకు ఖాతా తెరవడం కాదు, పొదుపు, బ్యాంకింగ్, బీమా, పెన్షన్, రుణం ఇలాగా ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కూడా మన దేశ ప్రజలకు కలిగింది. ఈ జన్ధన్ అకౌంట్ దేశ ప్రజలు తెరవడం ద్వారా దేశానికి ఏ రకంగా ప్రయోజనం కలిగింది అనేది గనక తెలుసుకుంటే, గతంలో నగదుగా చెలామనయ్యేది ఓన్లీ లెక్కల్లో ఉండేది, ఏదైతే బ్యాంకుల ద్వారా జరిగింది మాత్రమే అధికారిక లెక్కల్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారి బ్యాంకుల ద్వారా జరుగుతున్నటువంటి ఉపయోగించే ఆర్థిక కార్యకలాపాలు, డిపాజిట్లు ఇవన్నీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మార్చడానికి సహాయపడిందని చెప్పచ్చు. అంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఈ జన్ధన్ యోజన పథకం యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఒక ముఖ్యమైన పునాది అని చెప్పాలి. కేవలం జన్ధన్ అకౌంట్ అనేటువంటి ఒక ఖాతా తెరవడం ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, అలాగే జన్ధన్ అకౌంట్ ఇవి గనక 3 ఉన్నట్లయితే ఈ వ్యవస్థ ద్వారా మనము ఎక్కడికి వెళ్ళినా
జోబులో డబ్బులుండక్కర్లా, పర్సులో డబ్బులు తీసుకెళ్ళాలి అనే ఒక భావం లేదు. చేతిలో ఏదైతే మనం కమ్యూనికేషన్ కోసం వాడుతున్నటువంటి మొబైల్ ఉందో, ఆ మొబైల్ని గనక తీసుకెళ్తే చాలు, మనం ఎక్కడికెళ్ళి ఏమి కావాలన్నా కొనచ్చు, ఏ రకమైన డబ్బులు చెల్లించాలన్నా చెల్లొచ్చు, అన్ని సేవలకి

0: కూడా ఇవాళ మొబైల్ అందుబాటులోకి వచ్చింది అంటే అది ఒక జన్ధన్ ఆధార్ మొబైల్ అంటే జామ్ వ్యవస్థ ద్వారా వచ్చిందని మనం తెలియజేసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడానికి అవకాశం కలిగింది. ఎవరికైనా చెల్లించాల్సిన డబ్బులు, ఒక పిల్లలకు చెల్లించాల్సిన స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ బిల్లుస్ కావచ్చు, ఈ రకంగా ఎలాంటి అవసరానికైనా ఈ జామ్ వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఒక ఫోన్పే లాంటి యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా మనం పే చేసుకునే ఒక సౌకర్యం కేవలం ఈ జన్ధన్ అకౌంట్ ఉండడం ద్వారా కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ నిధులు ఏమైతే ఉన్నా అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు పంపే అవకాశం పెరిగిందని చెప్పాలి. దీంతోపాటు పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వ యొక్క సేవలలో పారదర్శకత, ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా నిధులన్నింటినీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా చేరే అవకాశం ఈ కలగడం అనేది కేవలం ఇదంతా కూడా ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం ద్వారానే సాధ్యమైందని చెప్పాలి మనం. అయితే మనం ఒక విషయం గమనించాలి, మనం డిజిటల్ వ్యవస్థలో ఎంత ముందున్నామో, ఎంత ప్రపంచంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందామో, అదేవిధంగా దీంట్లో మనము ఈ జనధన్ ఖాతాల విషయంలో సామాన్య ప్రజలందరూ ఒక అవగాహనతో మెలగాల్సినటువంటి ఒక సమయం అయితే వచ్చిందని చెప్పాలి. ఇవాళ మనకున్నటువంటి సైబర్ నేరాల విషయంలో ఎవరో మనకు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి ఓటీపీ అని, ఏటీఎం పిన్ అని ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మనకి ఎవరైనా డబ్బులు వేయవలసి వస్తే వాళ్ళకి ఎలాంటి ఓటీపీలు కానీ పిన్ కానీ అవసరం ఉండదు. ప్రజలందరూ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇవాళ జరుగుతున్నటువంటి ఆర్థిక నేరాలు ఇది చాలా కీలకం. కాబట్టి సభ్యులు ప్రజలు గమనించాల్సిన విషయం, మీ ఖాతాకి డబ్బులు వేసేటప్పుడు ఓటీపీ కానీ ఏటీఎం పిన్ కానీ అవసరం అనేది లేదు. ఇది గమనించి మీరు ఎవరికి కూడా డబ్బులు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఖాతాదారుడు అవగాహనతో ఉండడం అనేది చాలా ముఖ్య విషయం. ఇవాళ దేశంలో సామాన్య ప్రజల జీవితాలలో ఇంత ఆర్థిక వ్యవస్థలో ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి ఈ పథకం మామూలు విషయం కాదు. ఇది కేవలం ప్రధానమంత్రి యొక్క ముందు చూపుతో ప్రారంభించిన ఈ పథకాన్ని మనం వినియోగించుకుంటే ఇంకా మరింత మనం దేశం ప్రపంచంలోనే ముందుంటుందని చెప్పి మనం భావించవచ్చు. కాబట్టి ఈ యొక్క జన్ధన్ యోజన పథకాన్ని ఇంకా మిగిలిన వారందరూ ఉపయోగించుకోవడం, అదేవిధంగా ఎలాంటి ఈ సైబర్ క్రైమ్ వీటిని బారిన పడకుండా ఆర్థిక అవగాహన పెంచుకోవడం కూడా చాలా అవసరం అని చెప్తున్నాను.
1: 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సీనియర్ పాత్రికులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: పుష్పాంజలి ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాఠం. గీతరచన సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల.

తర్వాత కాళహస్తి మహత్యం చేత నుంచి పి సుశీల పాడిన పాట, గీత రచన తోలేటి వెంకటరెడ్డి, సంగీతం ఆర్ సుదర్శనం.

తర్వాత వినండి. సత్య హరిశ్చంద్ర చేత నుంచి ఘంటసాల ఎస్ వరలక్ష్మి పాడిన పాట. కేతరచన పింగళి నాగేంద్రరావు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

స్వరమాలిక చిత్రకి తల వింటున్నారు. చివరిగా భూకైలాష్ చిత్రం నుంచి సముద్రాల సీనియర్ గీతం విందాం. సంగీతం ఆర్ సుందరం, ఆర్ గోవర్ధన్. పడినవారు ఘంటసాల.

0: At 9:30 p.m., we will bring an insightful discussion on nutrition and early stimulation for childhood development with Dr. Richa Pandey, nutrition specialist, UNICEF India, and Dr. Surendra Singh Bisht, head of pediatrics and neonatology department, Swami Dayananda Hospital, New Delhi. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-231-0481 and 011-231-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskEIR. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have widely covered Prime Minister Modi seeking wider Global South role for BRICS as he holds key 15 bilateral meetings and numerous pull-aside meetings on BRICS sidelines. The Statesman headline says, two big takeaways for India, joint declaration and successful Modi-Xi meeting. Modi flags weaponization of tech critical minerals, headlines Hindustan Times. Delhi declaration adopted by BRICS members backs sovereign Palestinian state, cites the Economic Times. As Modi pitches for startup fund and incubator network, Russia proposes new insurance mechanism and grain market, writes Financial Express. Quoting the Union Home Minister, the Indian Express states 21 NDA rule states to introduce UCC by 2029. And finally, Indian hockey extends Asian dominance with the men's and women's teams defending their twin junior titles and securing qualification for the Junior World Cup, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi thanks BRICS leaders for making Delhi summit productive and outcome-oriented. Union Home Minister Amit Shah says BJP-led NDA governments in 21 states will introduce uniform civil code before 2029. Festival of Ganesh Chaturthi being celebrated across the country today with great devotion. Hindi Divas being celebrated today. Rajbhasha Awards for 2025-26 to be presented at Mumbai Conference. India condemns attack on merchant vessel off Oman coast. 13 Indian crew members rescued. Dheeraj Bumma Devra scripts history by becoming first Indian male recurve archer to win gold medal at World Cup final in Mexico. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani అమరావతి సమాచార లేఖ వింటారు. రచన వివిధ శాఖల పనితీరు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి విట్టి యూనివర్సిటీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన సెప్టెంబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏఐ అసిస్టెంట్, డిజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరు పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రేమతో రాసిన చిన్న పోస్ట్ కార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని విట్టి యూనివర్సిటీకి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో 2014 ముందు తీవ్ర పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల కొరత వంటి అనేక సమస్యలు ఉండేవని, అనేక బ్యాంకులు ఎన్పిఏలతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేందుకు స్పష్టమైన విజన్, ప్రణాళిక అప్పట్లో లేదని, దేశం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లకు తగిన వ్యూహం అవసరమని వివరించారు.

0: ఉద్యమంలో పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2024 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 2.6% ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా టీటీడీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, విద్య, వైద్య సేవలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్ష కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. 2026లో ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, 1 ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో 15,43 లక్షల రూపాయల పరిహారం అందించినట్లు స్పష్టం చేశారు. మీరిప్పటివరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీతం శ్రీ ఏమవరపు వినోద్ బృందం నాదస్వరం వింటారు. ముందుగా మంగళ వినాయకని రామప్రియ రాగం మిశ్రచాపుతాళం శ్రీ పెరియస్వామి తురన్ రచన.

కర్ణాటక శాస్త్రీయ సంగీతం వింటున్నారు. చివరిగా వినండి జగ్గజనని రతిప్రియ రాగం ఆదితాళం శ్రీ దండపాణి దేశికర్ రచన.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీరు ఇంతవరకు శ్రీ యామవరపు వినోద్ బృందం నాదస్వరం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. శ్రోతలు, మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0891 అనే STD నెంబర్ను జతపరుస్తూ 2727244 అనే నెంబరు, మరొక నెంబర్ కూడా 2727288 ఈ రెండు నెంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటని వినవచ్చు. 2727244 2727288 మర్చిపోకండి. 0891 అనే STD నెంబర్ జతపరుస్తూ తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తాం. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రయత్నించండి. మరి మొదటి కాలర్తో మనం మాట్లాడే ముందు కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట వింటూ తర్వాత కాలర్తో మాట్లాడుతూ మనం వారి కోరిన చిత్రగీతాలు వింటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.

0: పాఠాల పాలకి శ్రోతలు కూడిన చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు కూడా శుభాకాంక్షలు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొండబాబు గారు బాగున్నారు కదా? మరి వాళ్ళు ఏ పాట వినిపిస్తున్నాం మన శ్రోతలకి? అదిగో మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: పాఠాల పల్లకి వింటున్నారు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: రవికుమార్ నమస్తే, చెప్పండి, శ్రోతల చెప్పాలి.
1: శ్రోతలందరూ, ఆర్జే గారికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా మన శ్రోతలకి నీ తరఫున ఏ పాట వినిపించమంటావు?
1: జై చిరంజీవ చిత్రం నుంచి
0: జై చిరంజీవ చిత్రం నుంచి ఏ పాట అడుగుతున్నారు మరి అందులో?
1: తప్పకుండా
0: అడిగిన పాట చేస్తుంది రవికుమార్ గారు.

0: వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత, హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను కాల్ చేస్తున్నానండి.
1: ప్రసాద్ గారు చెప్పండి, మరి శ్రోతల కోసం వాళ్ళు ఏ పాట అడుగుతున్నారు, మీరు మేము ఏమి వినిపించాలి?
2: ముందుగా శ్రోతలకి మరి మీకు వినాయక చవితి శుభాకాంక్షలండి.
1: మీకు కూడా శుభాకాంక్షలు అండి, ధన్యవాదాలండి. చెప్పండి మరి వాళ్ళ ఏ పాట?
2: పంతులం చిత్రంలో సిరిమల్లెని పాట వేస్తారా?
1: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
2: థ్యాంక్ యూ సార్. నమస్తే.
1: నమస్తే అండి.

0: నమస్తే. మరి ఇవాళ
1: నమస్కారం అండి.
0: ఏం పాట కోరుతున్నారు మీరు?
1: మీకు తర్వాత రేడి ఆర్కెస్ట్రా శ్రోతలకు కూడా మీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్.
0: మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
1: పెద్ద మనుషులు సినిమా నుంచి ఘంటసాల గారు పాడేదంటే శివశివమూర్తి గణనాథాన్ని చిమనీల్ కుమారుడు గణనాథ పాట.
0: తప్పకుండా తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపించేస్తున్నాను. వినండి, వెంకట్రావు గారు అడిగే పాట వినే ముందు శ్రోతలకు ఒక గమనిక. శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 2727244272288 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన పాట వినిపిస్తాం. మరి వెంకట్రావు గారు ఎలా వెంకట్రావు గారు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: పట్టుకుంటే ఒట్టు గట్టు గణనాథ,
1: నిన్ను పట్టుకుంటే ఒట్టు గట్టు గణనాథ,
0: ఒక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు
1: గణనాథ,
0: నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు
1: గణనాథ,
0: ఒక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు
1: గణనాథ,
0: నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు
1: గణనాథ,
0: ఒక్క పెట్టు

0: ప్రకాశ్రావు గారు చెప్పండి.
1: సార్, మన శ్రోతలందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్.
0: అందరికి శుభాకాంక్షలు అండి.
1: నాకు ఈ సందర్భంగా గూడసారి వన్మంత్ చెప్పండి, మన చతీర నవ్వులే నవ్వులే.

0: పాటలు పలికి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: హలో, నమస్కారం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత ప్రకాశం మాట్లాడుతున్నాం సార్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత శ్రోత, హలో.
1: నమస్తే అండి, శుభోదయం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కామేశ్వర్ అండి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: కామేశ్వర్ గారు, బాగున్నారా చాలా రోజుల తర్వాత?
1: అవును సార్, బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నాం అండి. ఎలా ఉన్నారు?

0: మరి ఎలా ఈరోజు మన శ్రోతల కోసం మీరు ఏ పా
1: హ్యాపీగా రేడియో వింటూ బాగున్నామండి.
0: మంచిదండి మంచిది. మరి మన
1: మీకు
0: శ్రోతలకు
1: పెళ్లి చేసే శుభాకాంక్షలు అండి, మీకు మా ఆకాశవాణి అధికారులందరికీ మా శ్రోతలకి అందరికీ
0: థ్యాంక్ యూ
1: కూడా.
0: సో మచ్ అండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మన శ్రోతల కోసం ఏ పాట వినిపిస్తారు ఇవాళ మాకు?
1: శృతి లయలు చిత్రంలో శ్రీగణనాథం భజామ్యం పాట వినిపి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపించేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్.
0: ఓకే అండి, కామేశ్వర్ గారు అడిగిన పాట వినేందుకు ఒక వాణిజ్య ప్రకటన.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: చారుముఖం త్యాగరాజ పోషణం
1: శ్రీకరనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థపరం శ్రీరమణనాథం భజామ్యహం.
2: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు పుల్లన్న సార్.

0: అనంతపూర్ జిల్లా సార్, బాగున్నారా సార్?
1: అనంతపూర్ జిల్లా నుంచి పుల్లన్న గారు మాట్లాడుతున్నాయి. ఎలా వింటున్నారు పుల్లన్న గారు మన రేడియోని, అంటే యాప్ ద్వారా వింటున్నారా?
0: సార్ ఆనందంగా, మీరు కూడా మంచిగా బాగా వినిపించడం, మేము మంచిగా వినడము.
1: అంటే మీరు అంటే యాప్ ద్వారా వింటున్నారా కార్యక్రమాలు? మంచిది మంచిది.
0: ఉంది కానీ ఛానల్ స్పీకర్ కదా సార్, అది లాగదు, దూరం కదా.
1: మంచిది, చాలా సంతోషం అండి మీరు ఆ యాప్ ద్వారా వింటూ మాకు అక్కడ నుంచి. మీరు
0: మన పండగ మన ఆకాశవాణి అందరూ బంధు మిత్రులు అందరూ కూడా సార్ శుభాకాంక్షలు సార్, మన వినాయక చవితి శుభాకాంక్షలు.
1: శుభాకాంక్షలు. మరి ఏ పాట అడుగుతున్నారు మరి ఈ పూట?
0: శ్రీ వెంకటేశ్వర మహత్యంలో సార్, కలగా కమ్మని కలగం, మన జీవితాలే కలగా సార్.
1: తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: లక్ష్మి.
1: పాటల పల్లకి శ్రోతలు ఫోన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరి చిత్ర గీతాలు వింటున్నాం. హలో,
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు హైమ, చీపురుకోల నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: హైమ గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
1: బాగున్నాం. మరి ఏంటి ఇవాళ మన శ్రోతల కోసం ఏ పాట అడుగుతున్నారు మీరు ఇవాళ? తప్పకుండా మీరు తప్పకుండా మీరు అడిగిన పాట వెంటనే వినిపిస్తాం.
2: థ్యాంక్ యూ సార్.
1: హైమావతి గారు అడిగిన పాట వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 10:30 కూడా పాటల పల్లకి శీర్షికలు వినవచ్చు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

0: పాటల పల్లకి. శ్రోతలు కోరిన చిత్రగీతలు ఉంటున్నారు. శ్రోతలు 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 2727244 2727288 0891272742727288 ఇందులో ఏదో ఒక నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు పాట కోరితే మేము తప్పకుండా వినిపిస్తాం. మరి కార్యక్రమం తర్వాత శ్రోత ఎవరో వారు ఏం పాట కోరుతున్నారు వారి మాటలోనే. హలో హలో హలో నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి పాటలపల్లికి. చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు నమస్తే, బాగున్నారు కదా? బాగున్నాం. మరి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. మరి ఏ పాట తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: ధన్యవాదాలు.

పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ తర్వాత 10:30కు తిరిగి పాటల పల్లకి కొనసాగుతుంది. ఇక 11 గంటలకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ. 11 గంటలకు ఈ కార్యక్రమం వింటారు. పాటల పల్లకిలో తర్వాత వినబోతున్న పాట

భద్రాచతి నుంచి సుమంగళి పాడిన పాట విన్నారు. ఈ ప్రసారం మధ్యాహ్నం 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు అనే అంశం ఆధారిత ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. మహిళా శ్రోతలు ఈ కార్యక్రమంలో పంచుకుని మీరు ఏ విధంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాలు మాతో పంచుకోవచ్చు ఈ మధ్యాహ్నం 1:30. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం ఉంటారు.

0: ఆకాశవాణి పోషణ్ మాసంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి కొండ ప్రవీణ గారు, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తూ ఉంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఈనాటి కార్యక్రమంలో పోషణ్ మాసం గురించిన వివరాలు, పోషణ్ మాసంలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించిన పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు సమగ్ర శిశు అభివృద్ధి సేవలు స్ట్రీట్ జాయింట్ డైరెక్టర్ కొండ ప్రవీణ గారు. మేడంతో మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ పోషణ్ మాసం అంటే ఏంటి, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి?
1: పోషణ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ అంటే పోషణ మాసము అని అర్థం. ప్రత్యేకించి సెప్టెంబర్ నెలలోనే ఎందుకు తీసుకున్నాం అనే దాని మీద నిర్దిష్టమైన కారణం లేదు, కానీ ఇంతకు ముందు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారం అంతా కూడా పోషకాహార వారోత్సవాలు జరిపించేవాళ్ళం. అయితే అప్పట్లో కూడా కేవలం మహిళలు లేకపోతే మా సెంటర్లకు సంబంధించిన లబ్ధిదారులు మాత్రమే కేంద్రానికి వచ్చేవారు. కానీ ఇది కేవలం ఆ మహిళలకు పిల్లలకు మాత్రమే పరిమితమైంది కాదు, కుటుంబం అంతా కూడా ఈ పోషకాహారం పట్ల సరైన అవగాహన వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా కుటుంబాలు అడాప్ట్ చేసుకుంటాయనే ఉద్దేశంతో ఈ నెలంతా కూడా పోషకాహారం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఈ పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.
0: మేడం, అసలు ఈ పోషణ్ మాసం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి ప్రారంభించిందంటారు?
1: ఇది చాలా ముఖ్యమైన, దేశానికి చాలా అవసరమైన కాన్సెప్ట్ గా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని తీసుకోవడం జరిగింది. 2018లో మార్చి 8వ తారీఖున రాజస్థాన్ లోని జున్జున్ అనే జిల్లాలో దీన్ని లాంఛనంగా ప్రారంభం చేశారు. ఈ చేసిన దగ్గర నుంచి కూడా, అంటే ఇది కేవలము కుటుంబము ఒక కుటుంబానికి పరిమితం లేకపోతే ఈ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ విమెన్ కు సంబంధించిందో కాదు, ప్రజల్లోకి తీసుకువెళ్ళిపోతేనే దీనికి సస్టైనిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇది జనాందోళన్ గా చేపట్టడం జరిగింది. అంటే ప్రజా ఉద్యమంగా ఈ పోషకాహారాన్ని ఖచ్చితంగా ప్రతి కుటుంబము తీసుకునే విధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఒక ప్రతి కుటుంబంలోని తల్లులు తండ్రులు, ఆ పెద్ద వయసు వారు, కౌమార బాలికలు, వీళ్ళందరికీ కూడా దీని పట్ల అవగాహన ఉండాలి. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని, వివిధ అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి.
0: మేడం, పోషకాహార లోపం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం

0: జరుగుతుంది.
1: ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బిడ్డ శిశువు స్థాయిలో నుండే పోషకాహారం తీసుకోవటం మూలంగా, అంటే దాదాపు ఈ 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఏజ్ లో. సో ఎప్పుడైతే పోషకాహారాన్ని సరిగా తీసుకోలేకపోతాడో బిడ్డ, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు. అలాగే సరి అయిన న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల, జింక్ ఐరన్ లాంటివి లోపించడం వల్ల ఐక్యూ లెవెల్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మదర్ సరిగా తీసుకోకపోవటం మూలంగా నీరసము, లేకపోతే చేయాల్సినంత పని చేయలేకపోవడము, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఇలాంటి వాటి వల్ల ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఒక మదర్ గనక యాక్టివ్ గా లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం ఉందండి. తను యాక్టివ్ గా హెల్దీగా ఉంటేనే కుటుంబానంతటికి కావాల్సిన అన్ని కూడా ఇన్ టైమ్ లో సర్వీస్ చేయగలుగుతుంది. సో దట్ వాళ్ళందరూ కూడా, పిల్లలైతే చదువుకులో యాక్టివ్ గా వెళ్ళగలుగుతారు, భర్త అయితే యాక్టివ్ గా పని చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే సరైన ఫుడ్ ఈమెకు లేదో, ఆటోమేటిక్ గా కుటుంబానికి కూడా అందించలేదు, ఆటోమేటిక్ గా కుటుంబ ఆదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆ బర్డెన్ మళ్ళీ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా మహిళలు అలాగే కుటుంబము సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం అండి.
0: మేడం, పిల్లల మొదటి 1000 రోజులు పోషకాహారంలో చాలా ముఖ్యమైనవని మనం భావిస్తూ ఉంటాం. మీరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే ఫస్ట్ 1000 డేస్ అని చెప్పి ఇలాగా. అవి ఎందుకు అంత ముఖ్యమని మీరు భావిస్తూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది?
1: నిజంగానే బిడ్డ ఫామ్ అయిన దగ్గర నుంచి 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీగా 9 నెలలు మోసి కన్న తర్వాత బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట బిడ్డ జీవితంలో. ఇప్పుడైతే బిడ్డ కడుపులో పడిందో అప్పటి నుంచి ఈ 9 నెలలు ప్లస్ 2 సంవత్సరాలు మొత్తాన్ని కలిపి 1000 రోజులుగా తీసుకుంటాము. ఈ టైంలోనే డెవలప్మెంట్స్ అంతా కూడా అధికంగా జరుగుతూ ఉంటాయి. బిడ్డ శారీరక ఫార్మేషన్ కానీ, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, బిడ్డ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా కడుపులో ఉన్నప్పుడే జరిగే టైంలో, ఏ టైంలో కావాల్సిన ఆహారం ఆ టైంలో తల్లి ప్రాపర్ గా తినగలిగితే, ఈ టైంలో కూడా చాలా మంది మదర్స్ లేకపోతే పనికి వెళ్లే మదర్స్ ఫుడ్ మీద సరిగా ఫోకస్ చేయకపోవటం వల్ల లోపల తనకు ఆరోగ్యము దెబ్బతిని, లేకపోతే తను మాల్నరిష్డ్ అవడంతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ మాల్నరిష్మెంట్ కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా కొనసాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మదర్ తను అడాలసెంట్ గర్ల్ గా ఉన్నప్పటి నుంచే ఈ పోషకాహార లోపం అనేది సరిచేయబడకపోతే రేపు తను జన్మనిచ్చే బిడ్డకు కూడా ఈ పోషకాహార లోపం అనేది కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా అడాలసెంట్ గర్ల్ న్యూట్రిషన్ మీద కూడా చాలా ఫోకస్ చేయాల్సి ఉంది. ఈవెన్ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా అవగాహన కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ ఫాదర్స్ కాబట్టి తన భార్యని తన బిడ్డని ఏ విధంగా చూసుకోవాలనే అవగాహన ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పోషకాహార లోపం కుటుంబం మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి.
0: మేడం, చూస్తూ ఉంటే కనుక ఈ రోజులలో పిల్లలు మనకి స్టంటింగ్, వేస్టింగ్ అని అంటూ ఉంటాము. అసలు ఈ స్టంటింగ్, వేస్టింగ్ అంటే ఏమిటి, వాటిని ఎలా నివారించాలి అంటారు?
1: ప్రధానంగా ఈ పోషకాహార లోపాన్ని మనం 3 కేటగిరీలో విడదీసి చూస్తామండి. అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్. అండర్ వెయిట్ అంటే ఒక బిడ్డ వయసుకు తగ్గ బరువు లేకపోవడాన్ని అండర్ వెయిట్ అంటాం. అలాగే వేస్టింగ్ అంటే ఒక బిడ్డ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ అంటాం. అలాగే స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని స్టంటింగ్ అంటాం. ఈ కూడా 5 సంవత్సరాల పిల్లల్లో సాధారణంగా ఎక్కడ చూసినా కూడా ఒకే రేంజ్ లో ఉండాలి. కానీ ఇది కేవలము పోషకాహారంలో ఇవ్వడంలో గ్యాప్స్ మూలంగానే ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అనేది పిల్లల్లో చూస్తున్నాం. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ షార్ట్ గా ఉంటారు కాబట్టి పిల్లలు షార్ట్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ స్టౌట్ గా ఉంటారు కాబట్టి స్టౌట్ ఉన్నారు, లేకపోతే పేరెంట్స్ సన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు సన్నగా ఉన్నారు అనుకుంటారు. కానీ 5 సంవత్సరాల లోపు పిల్లల్లో తల్లిదండ్రుల జీన్స్ ప్రభావం ఉండదండి. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే జీన్స్ ప్రభావం చూపిస్తుంది. అంతవరకు కూడా వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీదనే పిల్లల గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది.
0: మేడం, అనీమియా నివారణ కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలి?
1: అనీమియా నివారణ కోసం ప్రధానంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు హైజీన్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరి మీద అయినా ఈ హెచ్బి లెవెల్స్ ఖచ్చితంగా 11 గ్రాముల లోపు ఉంటే గనక వాళ్ళని ఎనిమిక్ మదర్స్ గా మేము తీసుకుంటాం పిల్లల్లో అయినా సరే. సో ఈ వీళ్ళందరినీ కూడా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు సాధారణంగా ఆకుకూరలు అధికంగా ఉండే ఆహారాన్ని వాళ్ళ డైలీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా హెచ్బి ఫార్మేషన్ కి చాలా అవసరం. దానికి సంబంధించి నట్స్ తీసుకోవాలి, పల్సెస్ తీసుకోవాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే ఎగ్, మీట్, ఫిష్, ఇవన్నీ కూడా ప్రోటీన్ అధికంగా ఇచ్చే. సో ఇవన్నీ కూడా రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎనిమియా నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి.
0: మేడం, మరి ఈ పోషన్ మాసంలో గ్రామ స్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు చేపడుతున్నారు మేడం?
1: ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా మనం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. సో ఇందులో గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ, గ్రామ స్థాయిలో ఉండే అదర్ డిపార్ట్మెంట్స్ ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ పోషకాహార

0: యొక్క ఆవశ్యకతని వివరించడం జరుగుతుంది. దీనికి అంగన్వాడి కేంద్రాల నుంచి అంగన్వాడి కార్యకర్తలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్, వీళ్ళందరి సమన్వయంతో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడమే కాదు, వాటితో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. గృహ సందర్శనలు చేసి ఆ కుటుంబ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈవెన్ పరిసరాలు శుభ్రంగా లేకపోయినా కూడా పిల్లలు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. అనారోగ్యాల బారిన పడినప్పుడల్లా పిల్లల బరువు తగ్గిపోతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఈ పిల్లలు వేస్టింగ్, అండర్ వెయిట్ కి గురైపోయే ప్రమాదం ఉంది. సో వాటి నుంచి ఆ పిల్లలు రక్షింపబడాలంటే ఖచ్చితంగా సరౌండింగ్స్, ఇంటి లోపల పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అలాగే కుటుంబంలో వాడే వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి, అలాగే ఈవెన్ లాక్టేటింగ్ మదర్స్ తను బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కూడా పరిశుభ్రతలు పాటించాలి. డ్రెస్సింగ్ లో గానీ రెగ్యులర్ గా తన శారీరకంగా కూడా తను శుభ్రత, బిడ్డను శుభ్రంగా ఉంచాలి, తను శుభ్రంగా ఉంచాలి. సో అలాంటప్పుడు ఈ జర్మ్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే మనం పోషకాహారం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల మన చేతుల ద్వారా లోపలికి జర్మ్స్ వెళ్ళిపోయి తీసుకునే ఆహారం జర్మ్స్ తినేసేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా ఈ పోషకాహారం లోపం వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తాం. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల నివారణ టాబ్లెట్స్, ఆల్బెండజోల్ లో ఒక క్యాంపెయిన్ చేసి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పిల్లలందరికి కూడా అంగన్వాడీలో, ప్రీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి 18 ఇయర్స్ లో పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వటం మూలంగా ఈ నులి పురుగులని బయటపడేందుకు పిల్లల్ని సమాయత్తం చేస్తుంది. సో దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలందరూ.
1: ఆధునిక ఆహారపు అలవాట్లు అంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: నిజంగానే జంక్ ఫుడ్స్ అనేవి చాలా ప్రభావం చూపిస్తున్నాయండి. ఎందుకంటే చిన్నప్పుడు ముందు తరంలో చూసినట్లయితే ఇంట్లో పేరెంట్స్ వండి పెట్టినవి మాత్రమే పిల్లలు తినేవారు, జంక్ ఫుడ్స్ చాలా అరుదుగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక పేరెంట్స్ మాట కూడా వినకపోవడం ఒకటి, రెండవది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మూడవది తల్లిదండ్రులు కూడా ఇద్దరు జాబ్స్ కు వెళ్లిపోయి పిల్లల ఆహారం మీద దృష్టి పెట్టలేక డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితులు వచ్చేస్తుంది. నిజానికి చదువు లేని వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళు కూడా ఈ జంక్ ఫుడ్స్ మంచిది కాదనే విషయం తెలిసినప్పటికీ కూడా కుటుంబాల్లో ఈ ప్రాక్టీస్ ఉండడం లేదండి. అందువల్ల ఏంటంటే పిల్లలు మనం చెప్పితే నేర్చుకోరు, మనం ఏం చేస్తున్నాం పేరెంట్స్ గా మనం ఏం చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ప్రాపర్ గా గనక ఈ డైట్ తీసుకోవడం, కుటుంబంలో కుటుంబం అంతా కలిసి కూర్చొని ఒక పూట అయినా భోజనం చేసే అలవాటు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే ఎలాగో మధ్యాహ్నం ఎవరి పనుల్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, కనీసం రాత్రి అయినా సరే కుటుంబం అంతా కలిసి కూర్చొని ఈ గ్యాడ్జెట్లు వీటన్నిటికి కూడా దూరంగా ఉంచి చక్కగా సరదాగా కుటుంబంలో మాట్లాడుకుంటూ తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ పిల్లలు తల్లిదండ్రులు కలిసి భోజనం చేసినప్పుడు ఆ హెల్దీ వాతావరణము వాళ్ళ ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇక ఎవరి పాటికి వాళ్ళే ఉంటే ఇలాగే పిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు, అంటే మనం ఇంట్లో వాడే వస్తువుల కన్నా బయట వాటికి స్వీట్నర్స్ ఎక్కువ ఉంటున్నాయి, సాల్టీ ఫుడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, వీటి వల్ల తొందరగానే చిన్న వయసులోనే మరి డయాబెటిక్ బారిన పడటము, లేకపోతే బీపీలు ఇవన్నీ తొందరగా చిన్న వయసులోనే చూస్తున్నాం. సో వీటన్నిటి కారణం కూడా అంటే చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అలవాటు చేసేస్తాం చాలా సింపుల్ గా, కానీ దానివల్ల మరి ఈ రోజుల్లో 20-30 ఏళ్ళలోనే డయాబెటిక్ బారిన పడిపోతున్నారు. చిప్స్, లేస్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా చాలా ఈజీగా వాళ్ళు కొనుక్కొని తినేసేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మరి ఆకలేస్తుంది అనట్లేదు కాబట్టి వాళ్ళకు ఈజీగా ఉంది. సో దాంతో 20-30 ఏళ్ళలోనే బీపీలు బారిన పడిపోతుంది. మరి మన పిల్లల్ని ఏ రకంగా మనం పెంచుతున్నాం అనేది తల్లిదండ్రులు మరొకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మేడం, మరి ఈ కార్యక్రమాలపై ప్రజల నుండి, ముఖ్యంగా మహిళలు మరియు తల్లుల నుండి ఎలాంటి స్పందన వచ్చిందంటారు?
0: మంచి స్పందన వచ్చిందండి. ఎందుకంటే విని వెళ్ళిపోవటం అనేది గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మాకు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే తల్లులు లేకపోతే ప్రజలు మేము ఏం తింటే బెటర్ అని అడిగే స్టేజ్ కి వచ్చారు అని అంటే ఇది ఒక సక్సెస్ గానే భావిస్తున్నాం. వంట గదిని మనం ప్రాపర్ ఉపయోగించుకోగలిగితే హాస్పిటల్ కు వెళ్లే నంబర్ తగ్గుతుంది, అన్ని ఔషధాలు లాంటి ఆహార పదార్థాలు మనకు ఇంట్లోనే దొరుకుతాయి. సో దీని గురించి ఈ రోజు 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఏమి ఇవ్వాలి, లేకపోతే 5 సంవత్సరాల్లో పిల్లలకి ఏమి ఇస్తే స్టంటెడ్ వేస్టెడ్ బారిన పడము అనే దాని గురించి ఒక అంగన్వాడి వర్కర్నో లేకపోతే ఒక ఆరోగ్యకర్తను కన్సల్ట్ చేసే స్టేజ్ కు వచ్చారంటే నిజమే దీని పట్ల మేము అవగాహన ఉంటేనే తప్ప ఆరోగ్యమైన సమాజానికి అందించలేము అనే దృక్పథము ప్రజల్లో లేకపోతే మహిళల్లో వచ్చిందని అనుకుంటున్నాం. అలాగే ఈ మహిళల గురించి కూడా పురుషులు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే పిల్లల గురించి అయితే తండ్రిగా గబుక్కునే ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతున్నారు, కానీ మహిళల గురించి మిగతా కుటుంబంలో వాళ్ళ గురించి కూడా వాళ్ళు తిన్నారా లేదా ఏం తిన్నారు వాళ్ళు అనే దాని గురించి కొంచెం శ్రద్ధ కనపరిస్తే ఆ తల్లి కనుక హెల్దీగా ఉంటే కుటుంబం అంతా కూడా హెల్దీగా ఉంటది. ఒక కుటుంబం హెల్దీగా ఉంటే సమాజం అంతా కూడా హెల్దీగా ఉంటుంది.
1: మేడం, మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ముఖ్యంగా గుర్తించిన ప్రధాన పోషకాహార లోపాలు ఏమంటారు మేడం?
0: ఎక్కువగా దగ్గరున్న స్టాటిస్టిక్స్ ప్రకారము అండర్ వెయిట్ పిల్లలు కనిపిస్తున్నారు. అలాగే ఎనిమియా అయితే పిల్లల్లోనూ మదర్స్ లోనూ కూడా కనిపిస్తుందండి. సో ఈ ఎనిమియా ముక్త భారత్ లో భాగంగా మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇవేంటంటే ఇమీడియట్ గా మనం రిజల్ట్ తెప్పించలేకపోయినప్పటికీ గ్రాడ్యువల్ గా దీని మీద పదే పదే మనము ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒకసారి ఒక కుటుంబం

0: గనక మార్పు అంటూ వచ్చింది, వాళ్ళు దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నారు అంటే ఫ్యూచర్ ఇంకెప్పటికీ కూడా అది ఆ కుటుంబంలో నిలబడిపోతుంది ఆ బిహేవియరల్ చేంజ్ అనేది. సో ఆ రకంగా పూర్తిగా ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం కోసం మనం ఫైట్ చేస్తున్నాము. సో ఎనీమియా నుంచి గనక మనం బయటకు తీసుకురాగలిగితే మరి హెల్దీ బేబీస్ ను మనం చూడగలం, అలాగే ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి బయటకు తీసుకురాగలిగితే గనక ఫ్యూచర్ సిటిజన్స్ ను మనం చూడగలం అనే ఉద్దేశంతో దీన్ని ఒక మెషిన్ మోడ్ లో ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్తున్నాం.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క పోషకాహారంతో బలమైన భారత్ అనే లక్ష్య సాధన కోసం ప్రతి కుటుంబానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: నిజంగానే పోషకాహారంతో బలమైన భారత్ అన్ని రంగాల్లో కూడా ఈ రోజు భారత్ అభివృద్ధి చెందే దేశాలతో పోటీ పడుతుంది, ఎక్కడ కూడా తగ్గడం లేదు. సో అందులో భాగంగానే ప్రతి కుటుంబము నా కుటుంబం అని ప్రతి భారతీయులు కూడా ఈ రోజు తీసుకునే పరిస్థితి, అందరం ఒక కుటుంబం అనే పరిస్థితికి వచ్చేసాం. అందులో భాగంగానే ప్రతి కుటుంబంలో కూడా ఈ పోషకాహారాన్ని 1000 రోజుల నుంచి మొదలుపెట్టి బిడ్డ జీవితాంతము కూడా సరైన పోషకాహారాన్ని కనుక ఒక కుటుంబం తీసుకోగలిగితే, ఒక కుటుంబం కనుక హెల్దీగా ఉంటే ఆ సమాజం కూడా హెల్దీగా ఉంటుంది. సో ఒక మదర్ గనక ఈ పోషకాహారం తీసుకోగలిగితే పోషకాహారం లేని బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. పోషకాహారం లేని బిడ్డ ఎదిగి విద్యలో ముందుండి ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగిన కీలక పొజిషన్ లోకి ఎదగగలుగుతాడు. అలా ఎదిగినప్పుడు మన దేశానికి ఉపయోగకరమైన వ్యక్తిగా తయారవగలుగుతాడు. సో అలాంటి పిల్లలను అనేక మందిని గనక మనం అన్ని కుటుంబాల నుంచి గనక తీసుకురాగలిగితే ఖచ్చితంగా బలమైన భారత్ తయారవుతుంది. మనం ఈ పోషకాహార లోపం మీద యుద్ధం చేసి పోషకాహార లోపం లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగిందండి.
1: మేడం, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి పోషణ మాసంపై పూర్తి సమాచారం మన శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు పోషణ మాసంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు. అతిథి కొండ ప్రవీణ గారు, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు. ముందుగా వినోదం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీనివాస్ పాడిన పాట.

చిత్రగీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో 11 గంటలకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణానాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఈ ప్రసారంలో 11 గంటలకు పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 2727244 2727288 అనే నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటని కోరి వినవచ్చు. 0891 అనే ఎస్టీడీ నెంబర్ను జతపరుస్తూ ఇంతకుముందు చెప్పిన 2727244 2727288 నెంబర్కు ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాటని తప్పకుండా వినిపిస్తాం. తర్వాత కల్పన చిత్ర నుంచి జి ఆనంద్ పి సుశీల పాడిన పాట

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వినే కార్యక్రమం ఇది. హలో హలో హలో, నమస్కారం అండి. పాటల పల్లకి హలో.
1: గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి.
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: నరేందర్ రెడ్డి గారు బాగున్నామండి. మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నారు మీరు మా కార్యక్రమాలు కదా, మన కార్యక్రమాలని.
1: ముందుగా మీకు మన శ్రోతలకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్.
0: మీకు కూడా తప్పక. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే
1: సార్, నాకు కథానాయకుడు సినిమాలో మంచివాడు మా బాబాయి అనే పాట కావచ్చు.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది వెంటనే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కాల్ చేసినందుకు అంత దూరం నుంచి.

0: పాటల పల్లకి వింటున్నారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: హలో పాటల పల్లకి. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు అనుపూర్ లక్ష్మణ్ రావు అండి.
0: లక్ష్మణ్ రావు గారు
2: మాట్లాడుతున్నానండి.
0: నమస్తే అండి,
2: వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడా అండి శుభాకాంక్షలు. మరి
2: మీ ప్రోగ్రామ్ బాగుంటాయి,
0: మంచిదండి.
2: వినాయక చవితి ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది కదండి.
0: వస్తుందండి, వస్తుంది.
2: అది నాకు మూడు ముళ్ళు సినిమాలో
0: అందులో నుంచి తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: పాటల పలికి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. హలో హలో, నమస్తే అండి.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను అనకాపల్లి అలక్కి వెంకటరావు మాట్లాడుతున్నాను సార్.
0: వెంకటరావు గారు చెప్పండి.
1: మాకు వెలుగు సినిమా నుంచి ఘంటసాల గారు ఆర్డర్ అండి, మళ్ళీ మళ్ళీ మంచి రోజులే మళ్ళీ మళ్ళీ రావాలి పాట వినిపించండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: ఈ జంజాటంతో విద్య నాశాయ సర్వం నాశాయ నమో నమో రా బ్రదర్.
1: హా హతవిధి.
2: సహనం సహనం, ఉపాయం ఉంది నాయన. పెళ్లి

ప్రగతి మార్గము నెపుడు వదలిపోరాదు, క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా.

0: పాటల పల్లకి వింటున్నారు. హలో హలో, నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్
1: సార్, నా పేరు
0: శంకర్ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, విశాఖపట్నం నుంచి. చెప్పండి శంకర్ గారు, మీ మాట మాకు వినిపిస్తుంది, చెప్పండి. యమకింకరుడు చిత్రం నుంచి ఏ పాట అడుగుతున్నారు?
1: యమకింకరుడు.
0: ఓకే ఓకే అండి, తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తున్నారు.

పాటల పల్లకి వింటున్నారు. హలో హలో, నమస్కారం అండి. హలో హలో, పాటల పల్లకి. హలో హలో, పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతలు వింటున్నారు శ్రోతలు. 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 2724247228 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాటను తప్పకుండా వినిపిస్తాం. హలో

0: పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో చివరి పాట వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రోతలు రేపు 9 గంటలకు 0891272427244272288 అనే నెంబర్కి ఫోన్ చేసి రేపు ప్రయత్నించవచ్చు పాటల పల్లకి మీకు నచ్చిన పాటలు అనొచ్చు. ఇక ఈ ప్రసారంలో 10 గంటలకు వినాయక చవితి వరదినం సందర్భంగా వందే వీణానాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం అంటారు. కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరో వారితో ముచ్చటిద్దాం. హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను సార్. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ చెవికాడి నిన్నే రమ్మని పిలిచే పాట కావాలండి. కొడుకోవచ్చు?
0: తప్పకుండా అండి, మీరు అడిగి వచ్చి పాట వచ్చేస్తుంది.

పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 3.6 మీటర్ల 9 కిలోహెర్ట్జ్ పై మీడియం వేవ్ ప్రసారాలు వింటున్నారు. సమయం 10:59 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీమతి కె ఇందిర. వినండి ప్రత్యేక సంగీత కార్యక్రమం వందే వీణా నాయకం.

తలుచుకుంటూ ఏ పనైనా మొదలెట్టడం మన అలవాటు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను కలిగించే సిద్ధి వినాయకుడు ఆ గజముఖ గణపతి. సర్వ విద్యాప్రదాత, సకల కళానుసంధాత. అందులోనూ ఆయన సంగీత విద్యా విశారదుడు. సాధారణంగా ఏనుగు తొండం నుండి వచ్చేది ఘీంకారం, కాని ఆ కలిముఖుని ద్వారా వెలువడేది ఓంకారం. అదే విశ్వాధారం. వీణాని క్వాణంలోనూ తొణికిసలాడేది ఆ జీవమే, వికస్వరించేది మన మానస రాజీవమే. కనుకనే వినాయక అనే నాలుగు అక్షరాల స్మరణతో నాలుగు వేళలపై గణేశ చతుర్థికి, ఇక్కడ కూడా నాలుగును సూచించే చతుర్థి నాడు అంటే వినాయక చవితి పర్వదినాన వివిధ వాగ్గేయకారుల విఘ్నేశ్వర సంకీర్తనలను వల్లకీ తంత్రులపై విందాం. వందే వీణానాయకం.

ముందుగా గణేశ మంత్ర బీజాక్షరీయుత ముత్తయ్య భాగవత రచన హంసధ్వని రాగంలో గం గణపతే నమో ఆదితాళం త్రిశ్యగతి.

అంకుశధరుడు, మంగళకరుడు, ఆ ఏకదంతుడు. ముత్తయ్యవారి ముద్దు గణపతి అలా ఉంటే ముత్తుస్వామిగారి సిద్ధి గణేశుడు ఎలా పరిఢవిల్లుతున్నాడో విందాం. చామర రాగంలో దీక్షితార్ సాహిత్యం. సిద్ధి వినాయకం, అనీశం, తాళం, రూపకం.

ఈ పంక్తితో వినాయక పూజ ఏ మాసం ఏ తిథి నాడు చేసుకోవాలో అక్షరభద్రం చేసేశారు ముత్తుస్వామి. భద్రప్రద పదాంబుజం అంటూ వీరు ఇలా రాగచామర సేవనం చేస్తే ఊత్తుకాడు వెంకట సుబ్బయ్యర్ గారు, పేరే ఇంత గంభీరంగా ఉంది, రాగము గంభీర నాట, శ్రీ విఘ్నరాజం భజే, తాళం ఖండనడ.

కనకకేయూర హారావళి కడిత గంభీరుడట లంబోదరుడు. సుబ్బయ్యర్ గారి నిబ్బరపు పిళ్ళారప్ప సంగతులవి. పిళ్ళారప్ప అంటే గణేశుడే. మరి కాస్త ఎగువకు వెళితే ఎలుక రౌతు తానై పరిభ్రమించే మూలాధార చక్రాన్ని చూడమంటున్నారు దీక్షిత. శ్రీరాగంలో శ్రీ మూలాధార చక్ర వినాయక ముత్తుస్వామి దీక్షిత రచన ఆదితాళం.

తమ్ముడి పేరిట గురు గుహ ముద్ర వేసి సన్నుతులన్నీ అన్నగారికి చెల్లింపు చేసే గౌరవనీయమైన గడుసు పోకడలు పోగల అజమాయిషి ముత్తుస్వామివారిదే. మరి త్యాగరాజస్వామివారు మాత్రం కొంత భిన్నంగా, ఇంకాస్త సూటిగా, గణనాథ పరాత్పర శంకరాగమ వారినిధి అనే సమాసభూయిష్టంగా ఇష్టంగా నుదించారు బంగాళారాగంలో గిరిరాజసుత కీర్తనలో ఆదితాళం.

హే రంభ గణపతి, ఆవిర్భావ వికాస విలాసాదుల నాద్యంత నర్మగర్భంగా దీక్షితార్ పలికినదే ఏకదం తం భజేహం కీర్తన. రాగం బిలహరి, తాళం మిశ్రచాపు.

శక్తిమంతకాంతకాత్మజం తమేకదంతమేవతం విచింతయామి సంతతం. జగద్గురు శంకరాచార్య విరచిత పంచరత్నాక్షరనాద ప్రకాశమిది ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం.

వినాయక చతుర్థి అనే సప్తాక్షర పర్వదినాన సప్తస్వరాలు నిస్వరించే ఏడు తీవిన మీద విపంచికారవాన చతుర్థి అర్థానికి తగినట్లుగా నలుగురు వాగ్గేయకారుల రచనలతో నాయకమడిలాటి

శంకరాచార్య సంస్తుతి జతపడిన వీణావాదనార్చనతో ధ్వని ధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్చుండ దండోల్ల సద్బీజపూరం గళద్దర్ప సౌగంధ్యలోళిమాలం గణాధీశమీశాన తూనుంతమీడే వీణాగాన రాగ తాళాలతో సముల్లాసుడైన ఆ వజ్రగణపతి వీణాది వాద్య కళలందించే వజ్జయై సునాదాన్ని మనలో విశ్వంలో వ్యాపింపజేయుగాక అని సంప్రార్థిస్తూ ఇదే వందే వీణానాయకం.

0: మీరింతవరకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు వీణపై డాక్టర్ నిష్టల కృష్ణవేణి, శ్రీమతి మండపాక శ్రీదేవి, శ్రీమతి పప్పు పద్మ రవిశంకర్, శ్రీమతి వేదుల అరుణ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, ఘటం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమ రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యాన రచన వ్యాఖ్యానం శ్రీ రాంబట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీమతి కె ఇందిర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 1:33 మహిళావాణిలో వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు, ఈ అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్లకు 0891 అనే కోడ్ జత చేసి కార్యక్రమంలో ఫోన్ చేసి మీరు కూడా పాల్గొనవచ్చు. మధ్యాహ్నం 2:31 ప్రసారమయ్యే జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రమణమ్మ గారి బృందంచే భూలక్ష్మీదేవి తంబూర కథ వింటారు. వంతలు శ్రీమతి మిరియాల రంగమ్మ, శ్రీమతి ఎడవల్లి కుమారి. రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళుకువలు, ఈ అంశంపై లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కేవీ శివారెడ్డి గారితో వారి ప్రసంగం వింటారు. 9:30 ప్రసారమయ్యే టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో భాగంగా హిందీ ఎ షేర్డ్ వాయిస్ ఇన్ ఎ మల్టీలింగ్వల్ ఇండియా అనే అంశంపై శ్రీమతి కాకోళి చటర్జీ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి జి అరుణ గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు.

0: Orange color warning for very heavy rainfall over Gujarat today. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:10. మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ఒక వాణిజ్య ప్రకటన ముందుగా విందాం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మధుమంజరి కార్యక్రమంలో ముందుగా కేజే యేసుదాస్ చిత్ర పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం పాడిన ఈ పాట వింటారు.

తవని చిత్రం కోసం హరిహరన్ చిత్ర జతగా పాడిన పాట విన్నారు. మధుమంజరి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట చక్రం సినిమా కోసం చక్రి ఆలపించిన పాట.

చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన పాట విన్నారు. మధుమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి 12:40 వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని WHO డైరెక్టర్ జనరల్

0: డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసిస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియముల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: భాషా కిసీ భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు

0: జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠ భరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియర్పై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.
2: కార్మికుల కార్యక్రమం

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు వెన్నెముక వంటి వారు. కార్మికులు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిలో పాల్గొంటే ఉత్పత్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి దోహదం చేస్తుంది. అలా కార్మికులు ఆహ్లాదకరంగా పనిచేయాలంటే వారికి మంచి శారీరక మానసిక ఆరోగ్యం ఉండాలి. అయితే ఆధునిక కాలంలో జీవన విధానంలో మార్పులు, సామాజిక మార్పులు వ్యక్తిని అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీని ఫలితంగా వ్యక్తి శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే మనం సంతోషంగా జీవించలేము, ఏ పనిని సక్రమంగా చేయలేము. అంతేకాక మన చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉండనీయలేము. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మానసికంగా ఆందోళనలో ఉన్న వ్యక్తికి నిద్ర సరిగ్గా రాదు. నిద్రలేమి అనేది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండాలి. కాబట్టి దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడే కార్మికుల మానసిక ఆరోగ్యం కాపాడడం మనందరి యొక్క కర్తవ్యంగా చెప్పొచ్చు. ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? మానసిక అనారోగ్యానికి గురి అయిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? కార్మికుల మానసిక ఆరోగ్య సంరక్షణకు తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే మనసుకు తృప్తిని ఆరోగ్యాన్ని కలుగు చేసే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మానసిక స్థితిగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి వ్యక్తిగత సామాజిక సంబంధాలను పెంపొందించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి మంచి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. తనకున్న శక్తి సామర్థ్యాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండి వాటిని వినియోగించుకోగలుగుతాడు. తన యొక్క పరిమితులను లోపాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించగలుగుతాడు. అంతేకాకుండా సాంఘిక పరిపక్వతను, ఉద్వేగ పరిపక్వతను కలిగి ఉంటాడు. జీవితం పట్ల సరైన దృక్పథాన్ని, ఆశావాహాన్ని కలిగి ఉంటాడు. ఆలోచనల్లో, నిర్ణయాల్లో పరిపక్వతని కలిగి ఉంటారు. కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ఈ కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. ఒకటి, పనిచేసే వాతావరణం, పని గంటలు, లేకపోతే నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడం, కార్మికుల సంఖ్య, పనిభారం, కార్మికుల మధ్య గల సంబంధాలు, కార్మికుడు చేస్తున్న పని పట్ల అతని వైఖరి, పని ఒత్తిడి, మారుతున్న లేదా మారిన సాంకేతిక పరిజ్ఞానం, కార్మికుని యొక్క విద్యార్హతలు, కార్మికుని అవసరాలు, వేతనం, కార్మికుని యొక్క కుటుంబ పరిసరాలు, ఉద్యోగ భద్రత, దురలవాట్లు, సరైన ఆహారం మరియు ఆహారపు వేళ్ళు, ఈ అంశాలన్నీ కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కార్మికులు పనిచేసే వాతావరణం మానసిక ఆరోగ్యంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. పని వాతావరణం బాగుంటే కార్మికులు ఇష్టపడి పనిచేస్తారు, లేకపోతే వారికి పనిచేయడం కష్టం అవుతుంది. అయితే కార్మికులు రకరకాల వాతావరణాల్లో పనిచేస్తుంటారు. ప్రమాదకరమైన గృహల్లోనూ, టర్బైన్ల వద్ద, గనుల్లోనూ, థర్మల్ రియాక్టర్ల వద్ద, అతి ఉష్ణ, అతి శీతల ప్రదేశాల్లో పనిచేస్తుంటారు. ఇలా పనిచేసే వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా వారు తరచుగా అనారోగ్యానికి గురవడం కార్మికుని మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయి. ఇవే కాకుండా కార్మికుని మానసిక ఆరోగ్యంపై పని గంటలు కూడా ప్రభావితం చూపుతాయి. ఎక్కువసేపు పనిచేయడం, మధ్య మధ్యలో విశ్రాంతి లేకపోవడం అనేవి వారి మానసిక సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడం, నిర్ణీత పని గంటలు ఉన్నా తర్వాత షిఫ్ట్లో రావాల్సిన వారు రాకపోతే వీరే ఆ పనిని కొనసాగించడం, ఒక్కోసారి ఇన్సెంటివ్లు పేరిట అధిక వేతనం ఆశించారు.

తన శక్తికి మించి అధిక సమయం పనిచేయడం కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు కార్మికుల సంఖ్య కూడా కార్మికుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పనికి తగ్గ కార్మికులు లేనప్పుడు ఆ పని ఒత్తిడి మిగిలిన కార్మికులపై పడి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరికొన్నిసార్లు సరిపడా కార్మికులున్నా వారి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు లేకపోవడం, తరచుగా సూటీ పోటీ మాటలు మాట్లాడడం అనేవి పని వాతావరణాన్ని పాడు చేయడమే కాకుండా తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించి అనారోగ్యం చేసే ప్రమాదం ఉంది. ఉద్యోగ ఒత్తిడి కూడా ఓ ముఖ్యమైన కారణమే. వ్యక్తి సామర్థ్యానికి మించి పని చేస్తున్నప్పుడు సమతుల్యత లేకపోవడం అలాది ఉద్యోగ ఒత్తిడికి దారితీస్తుంది. ఈ పని ఒత్తిడి వ్యక్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఉత్పత్తిని, వ్యక్తి అని తరచుగా ప్రమాదాలకు గురయ్యేలాగా చేయడానికి అవకాశం ఉంది. అధిక పని లేదా సామర్థ్యానికి మించిన పని, సరైన స్పష్టమైన సూచనలు లేకపోవడం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒంటరిగా పనిచేయాల్సి రావడం మొదలైన అంశాలు వ్యక్తిలో పని ఒత్తిడిని పెంచి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక్కోసారి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. సంప్రదాయ యంత్రాలతో సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక కార్మికుడు నూతన యంత్రాలను లేదా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టినప్పుడు వాటి పట్ల విముఖత చూపడం, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పడడానికి ఆసక్తి చూపించకపోవడం అనేది అతని పనితీరును దెబ్బతీసేందుకు దోహదం చేస్తాయి. సంప్రదాయ యంత్రాలతో అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఆధునిక యంత్రాలతో అదే సామర్థ్యంతో పనిచేయలేకపోతే అతను అసంతృప్తికి లోనై ఆత్మన్యూనతా భావాన్ని కూడా పొందవచ్చు. అంతేకాక ఎవరన్నా ఇతను గతంలో బాగా పనిచేసేవాడు ఇప్పుడు అలా కాదు అని ఉంటే మరింత ఆత్మన్యూనతా భావాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. కొంతమంది కార్మికులు ఉన్నత అర్హతలుండి చిన్న ఉద్యోగం చేస్తూ వృత్తి పట్ల వ్యతిరేక వ్యక్తిని కలిగి ఉండి నిరాశతో ఉంటారు. మరికొంతమంది తన అర్హతలను పక్కన పెట్టి బాగా పనిచేస్తున్న పై అధికారులు తరచుగా చులకనగా మాట్లాడినప్పుడు ఆత్మన్యూనతకు గురి మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంది. తక్కువ వేతనంతో పనిచేయడం, వచ్చిన వేతనం వ్యక్తి అవసరాలకు సరిపడకపోవడం అనేవి కార్మికుల్లో ఒత్తిడిని పెంచుతాయి. అధిక వేతనం కోసం తరచుగా ఉద్యోగాలు మారడం, చేస్తున్న పని పూర్తయిన తర్వాత మరో చోట అదనంగా పనిచేయడం వంటివి కార్మికుల్లో అలసటను పెంచి అతనికి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక తరచుగా ప్రమాదాలకు లోనే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే కార్మికుడు గృహ వాతావరణంలో సేద తీరాలని కూడా సహజం. అయితే అలాంటి కార్మికులు గృహ వాతావరణం అసంతృప్తిగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, విచ్ఛిన్న కుటుంబం అనేవి కార్మికుల మానసిక సమతుల్యాన్ని ప్రభావితమే చేయడమే కాకుండా వారిని దురలవాట్లకు గురి చేసే ప్రమాదం కూడా ఉంది. కార్మికులు ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అభద్రతాభావం వల్ల ఒత్తిడికి గురై పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవచ్చు. పైగా కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ పాత ఉద్యోగంపై నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రకటించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాల్లో సరైన ఆహారం, సమయానికి ఆహారం అనేవి కూడా ప్రాధాన్యత వహిస్తాయి. సరైన ఆహారం లేకపోవడం శారీరకంగా కృంగదీస్తే సమయానికి లేదా వేళకి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎసిడిటీ, అల్సర్ వంటి వారి బారిన పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంతేకాకుండా తాగుడు మానసిక ఆరోగ్యానికి విఘాతం కలిగించే మాదక ద్రవ్యాల వినియోగం, గుట్కా వంటివి కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వాటి వలన ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, బాధలు దూరమవుతాయని మెల్లమెల్లగా మొదలుపెట్టి చివరికి వాటికి బానిసలై శారీరక మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా వ్యక్తిగత సంబంధాలకు కూడా దూరమవుతారు. ఇలా కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కార్మికులు తరచుగా విధులకు గైర్హాజరవ్వడం, ఉద్యోగం మానివేయడం, ఉద్యోగిని తొలగించబడడం, ప్రమాదాలకు గురి కావడం, తోటి ఉద్యోగులతో తరచూ గొడవలు పడడం, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధులకు గురి కావడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎప్పుడూ భయం, అభద్రత, డిప్రెషన్లతో ఉండడం, ఆత్మహత్యలకు పాల్పడడం, పనిలో ఉత్సాహంగా పాల్గొనకపోవడం, తరచూ అనారోగ్యం, తలనొప్పి, అజీర్తి పాలవ్వడం,
మిత్రులను

0: కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం వంటి లక్షణాలను కలబరుస్తారు. మరి కార్మికుల మానసిక ఆరోగ్యం కాపాడాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కనుక, మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా లేదా మానసిక అనారోగ్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. దీనికి సరైన పనివేళ్ళ అమలుపరచడం, సమయాన్ని లేదా కాలాన్ని యాజమాన్యం చేసే పద్ధతులపై వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, పని గంటల మధ్య తగిన విశ్రాంతినివ్వడం, ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటి వాటిని కార్మికుల నిత్యకృత్యాల్లో భాగంగా చేయడం, వారాంతంలో ఆటలు పాటలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించడం, ఉద్యోగ భద్రతకు తగు చర్యలు చేపట్టడం, శిక్షణ పొందిన మానసిక నిపుణులచే మార్గదర్శకత్వం లేదా మంత్రణం అనేది కలిగించడం, వా కార్మికుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, ప్రమాదకరమైన పనులు చేసేవారికి తగు రక్షణ చర్యలు ఏర్పడుతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడం, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కలిగించడం, కుటుంబ సభ్యులకు విద్యా రాయితీ అనేది కలిగించడం, దురలవాట్లకు గురైన వారికి వైద్యుల సహాయంతో ఆ అలవాట్లు పోయేలా డీకండిషనింగ్ చేయించుట, పనికి తగ్గ వేతనంతో పాటు తగినంత మంది సిబ్బంది నియమించడం, కార్మికులకు పౌష్టికాహార సరఫరా పాటు వేళకు ఆహారం తీసుకునేలా విశ్రాంతి కలిగించడం, కుటుంబ సభ్యుల్లో సమస్యలుంటే వారికి తగిన మార్గదర్శకత్వం కలిగించడం, స్వీయ చైతన్య కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలు కలిగించడం ద్వారా కార్మికులను మానసిక ఒత్తిడి నుంచి రక్షించి వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అన్నారు కనుక, కార్మికులు కూడా తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి వేళకు తినడం, అనవసర ఒత్తిడులకు పోకపోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి చక్కగా పనిచేసినట్టయితే వారి మానసిక ఆరోగ్యాన్ని వారే కాపాడుకోగలుగుతారు.
1: మీరింతవరకు కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం నాటకము నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీ శంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు.
2: తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పి తిరి, కాని ఐదుళ్ళి చిన్నదాలును ఐదు చిన్నదాలును లేదేని అని చేత నిజములెండను దాయా కోము

పాండవులను మేమునో మొదటి నుండి పరస్పరము కలహించుకున్నట్టి వారమైతిమి. అట్టియడ, నేడు ఏగతి కలయునయ్యా అన్యోన్య మైత్రి. వారు బలవంతులై మమ్మున్ చెనకుదురని కలలోనైనను తలంపకుడు. అంతటి శక్తి గలవారా లేని

0: మమతయు గొంగు మానమవమానము సిగ్గును లేని వాడి నెయ్యము తగునయ్యా భూమి పతులందరూ
1: అవ్వా.

누나 생겼네.

తమ్ముని తనయుడక పాలిమ్మ యాదవు. ఎవరయ్యా నీకు తమ్ములు? ఆ ఎవరు? యమా అనిలా ఇంద్రాశ్వినులో తమ్ములు పాండు నృపాలుడో తమ్ముడు వివరింపుమై.

తండ్రి, మీరు ధర్మశాస్త్రము ఎత్తుచున్నారు. ధర్మశాస్త్రము ప్రకారము రాజ్యము జ్యేష్ఠ కుటుంబములోనిదే కాని కనిష్ట కుటుంబములోనిది కాదు. మొట్టమొదట మా తండ్రి గారి అవివేకము వలన వారికెట్లో అర్ధరాజ్యం వచ్చినది. కావున వారిప్పుడు మాపైకి దాడి వెడలుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పన ధర్మమే జయించుడేని నాకే జయమబ్బుగాక. అయినను నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస ఏలా. క్షత్రియోచితంబుగు రణంబును జయం ఉండే పరాజయం ఉండే కాని నా నిశ్చయమును వినుము.

0: తండ్రి కుడిచి కూర్చుండక ఏల ఇట్లా అమంగళ వాక్యములాడెదరు? ఏమనుచుంటివి?
1: తండ్రి, అది అంతయు మీ అవివేకమే.
2: భరత కులమున్నయే

మీరు ఎంతసేపు చెప్పినో అప్పిచ్చే సంజయుని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులగుదురని చెప్పుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించునేని నాకే జయమబ్బుగాక. ఏమి కామ క్రోధాదులకు వసులై గీర్వాణులు ఎప్పుడునూ వర్తింపరు, అట్లు వర్తించిరేని వారికి దైవత్వమే నిలవదు. కావున వారును మనుజులు, మేమును మనుజులము. ఏమి పాండవుల బల పరాక్రమమును నీ కడుపులో చేయిబెట్టి కలంచుతున్నావా? ఆహా, నీ కుమారులు మాత్రము సామాన్యులనుకుంటివా? ఏమి నీ కుమారులకు దుర్యోధన, దుశ్శాసన, వికర్ణ, చిత్రసేనాదులు ఒకండొకండు జగంపులను జయింపదాలుదరు. అందరూ ఒక్క ముఖమై త్రోచి నడిచిన సవ్యసాచినే కాదు పాండవులనందరినీ ఒక్కడగించట మాకు ఒక లెక్కలోని కాదు. ఇంకను మా పక్షమున ఉన్న బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవ, శల్య, సింధురాజ, గాంధార రాజ ప్రభృతులు పాండవుల కంటే శక్తి సమగ్రుడు. తండ్రి, భవితవ్యమును నేను మున్నే నిర్ణయించి ఉంటిని, దాని నాలించి స్వస్థత గైకొనుడు. నిపణరింతు యజ్ఞముల్ కాంచనముల్ మనుల్ అగ్రహారములు కనులకు నిత్తు విప్రు.

0: తండ్రి, నా బహిప్రాణంబగు కర్ణుని అనుట కటిగిను నన్ను అనుట కటిగిన ఇంకొక్కసారి ఇట్టి కర్ణ సోలాయ మానంబలకు దుర్భాషలాడితి వేరి
1: అంబిగా వంశజా.

0: మీరింతవరకు శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి దుర్యోధనుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీశంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు.
1: కార్మికుల కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం.

0: దర్శకులు, కార్మికులు, గ్రామీణ కథానాయకులై దర్శకులు.
1: మీరింతవరకు కార్మిక గీతం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా దృశ్యం చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారంలో మహిళావాణి కార్యక్రమంలో 1:33 వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు ఈ అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. 0891 కోడ్ని జత చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో తర్వాతి గ్రీతం, ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం దివ్యా కుమార్ ఎంఎం మానసి ఆల్పించిన గీతం విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడా

0: కారుడు ధీరజ్ బొమ్మదేవ్ లకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్ధాన్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలీలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవ్ లకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పథకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకిత భావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట 1228 మంది పట్టాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితితో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలు ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల

మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాల

0: హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
1: మేము అంగన్వాడీ కేంద్రం నుంచి 2000కి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు. మాకు నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమి హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడీ టీచర్ హెల్త్ చెకప్స్ చేయించేవాళ్ళు. ఏమైనా మేడం చేస్తా. నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏమైనా మేడం చూద్దాం. అంగన్వాడీ టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాడు. అలాగే నా డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
0: రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: గుర్తింపు లేదా చిరునామాలు ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటోంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
6: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇదే ప్రసారంలో మహిళావాణి కార్యక్రమంలో వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు ఈ అంశంపై ఫోన్లో కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీరు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. విశాఖ ఇతరులు అయితే 0891 కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. 2:31 జానపద రంజని ఈ కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రమణమ్మ గారి బృందంచి భూలక్ష్మీదేవి తంబుర కథ వింటారు. వంతలు శ్రీమతి మిరియాల రంగమ్మ, శ్రీమతి ఎడవల్లి కుమారి.

0: మహిళవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మరి శ్రోతలు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సోమవారం ఫోన్ ఇన్ లైవ్ రానే వచ్చేసింది. మరి ముందుగా మన శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి ఈనాటి అంశం కూడా ఏంటంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు, ఇదండి మన అంశం. మరి ఈ అంశంపై మీరు మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి అలాగే విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు ఉన్నాయి కదండి, 2727244 అలాగే మరో నంబర్ 2727288 డయల్ చేయవలసి ఉంది. మరి ముందుగా మన శ్రోతని పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి. హలో,
1: అస్సలు రాలేదు మీ వాయిస్, ఎట్లా వేస్తే
0: ఇప్పుడు వస్తుందా? హలో,
1: వాయిస్ పెంచండి.
0: హలో, చెప్పండి. హలో, అయ్యో నాకైతే మీ వాయిస్ వినిపిస్తుందండి. మరి ఈనాటి మన అంశం ఏంటంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు. మరో శ్రోతని పరిగెత్తాం. హలో
2: హలో
0: హలో నమస్తే అండి.
2: నమస్తే అండి, శుభ మధ్యాహ్నం అండి.
0: మీ వాయిస్, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు?
2: మీ వాయిస్ వినిపించట్లేదండి.
0: అవునా? ఇప్పుడు ఇప్పుడు చూడండి.
2: ఇప్పుడు కూడానండి? మీ వాయిస్ మాకు స్పష్టంగా వినిపిస్తుంది, మా వాయిస్ మీకు వినిపించట్లేదు.
0: లేదండి, మీ వాయిస్ నాకు వినపడుతుందండి.
2: అయితే మాట్లాడండి మేడం, పర్వాలేదు.
0: చెప్పండి, మరి మీరే చెప్పాలి. వినాయకుడి
2: వెంకటలక్ష్మి అండి, అగ్రేడ్ పాలెం విశాఖ డైరీ నుంచి చేస్తున్నాం అండి.
0: వెంకటలక్ష్మి గారు, మరి
2: శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
2: ఈ రోజు ఉదయాన్నే లేచి భక్తి శ్రద్ధలతో స్నానాలు పానాలు చేసి వినాయకుడిని పూజిస్తున్నాం అండి. ఆ స్వామి స్వామి ఆశీర్వాదం మాకు ఉండాలని, మాకు మంచి మంచి శుభం కలగాలని మేము కోరుతున్నాం అండి. అలాగే ప్రజలందరూ బాగుండాలి అనుకని మేము కోరుకుంటున్నాం అండి. మా పిల్లలు
0: పెద్దలు
2: అందరూ బాగుండాలని అనుకుంటున్నాం. మా కోరిక తీరాలి, మేము కోరుకుని కోరిక తీరాలి.

0: చేస్తారేనా దేవునికి మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామండి.
1: ఓకేనండి, చాలా బాగా చేస్తున్నారు. ఓకే, నమస్తే అండి. నమస్తే. మరి వెంకటలక్ష్మి గారు చెప్పారు ఎలా పూజ చేసుకున్నారు. మరో స్తోత్రని పలకరిద్దాం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: హలో నమస్తే మేడం, మీ వాయిస్ రావటం లేదండి, అస్సలు రావట్లేదు.
1: హలో, ఇప్పుడు వినిపిస్తుందా?
2: శుభాకాంక్ష అండి మన ఏఐఆర్ ఫ్యామిలీ అందరికి కూడా.
1: హలో, వినిపిస్తుందండి. సూర్యకుమారి గారు, నా వాయిస్ వినిపిస్తుందా?
2: వినాయకుడు మట్టి వినాయకుడిని తీసుకొచ్చామండి ముందుగా. ఉదయం మామూలుగా కురుని పెట్టేసాం, ఇప్పుడు ఉండరాలు ఉయ్యారా పెట్టామండి, అది పూజ చేస్తున్నామని అంటే ఉంటుందండి.
1: మళ్ళీ
2: సాయంత్రం ఏదైనా మళ్ళీ చేసి ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకుంటామండి.
1: ప్రత్యేకంగా వినాయకుడు గురించి
2: రావట్లేదండి.
1: హలో, నా వాయిస్ రావట్లేదా ఇప్పుడు?
2: థ్యాంక్ యూ మేడం.
1: హలో, నమస్తే అండి.

0: మరో శ్రోతను పలికిద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: హలో
0: హలో నమస్తే అండి. హలో హలో కాల్ కట్ అయినట్టుంది. హలో హలో నమస్తే అండి.
1: హలో
0: హలో నమస్తే అండి.
1: హలో
0: హలో

0: హలో హలో హలో హలో హలో హలో హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, వినపడుతుందా?
1: శుభమధ్యాహ్నం.
0: సో మధ్యాహ్నం
1: నేను
0: అండి.
1: ఇచ్చే శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి.
0: ధన్యవాదాలండి. మీరు కూడా అన్నారు, మన సోదరులందరికి వినాయక చవితి
1: శుభాకాంక్షలు. కాబట్టి వినాయకుడితో పాటు వినాయకుడు మనకి అందరికి కూడా హాయిగా ఆరోగ్యంగా ఉన్నట్టు వరాలు ఇవ్వాలి.
0: తప్పకుండా
1: మనం చెప్తాము, అక్కడే చూసుకుంటాం.
0: ఆయన చూసుకుంటారు.
1: అయితే వినాయకుడిని మనం తోడుకున్నది ఏంటంటే, ఇల్లు శుభ్రంగా ఉన్న ఉంచుకొని ఇంకా మామిడి తోరణాలు కట్టి ఉమ్మడి పసుముఖం పెట్టి వినాయకుడికి చక్కగా పూజ చేసుకుంటే అతను మన కోరిన కోరికలు తీర్చుతాయి. ఏంటంటే అందరూ

0: ఎంత హాయిగా ఆరోగ్యంగా ఉండాలి, అందరినీ నవ్వుతూ పలకరించాలి, ఎవరిని చెడుగా చూడకూడదు, ఆడవాళ్ళకి అత్యాచారాలు జరగకూడదు.
1: తప్పకుండా మీ పేరు చెప్పలేదమ్మా, ఎక్కడి నుంచి కాల్
0: చేస్తారు?
1: మరి మీరు కోరుకుంటున్నట్టే ఈ వినాయకుడు అందరికి అటువంటి వరాలు ఇవ్వాలని మనము కోరుకుందాం.
0: అంటేనండి, ఆరోగ్యంగా ఉంటే చాలా,
1: అంతే ఆరోగ్యమే
0: మహాభాగ్యం.
1: చాలా సంతోషం అమ్మా. మరి ఇంద్ర గారు ఇలాగే మహిళావాణికి కాల్ చేస్తూ ఉండండి, పాల్గొంటూ.
0: నమస్తే.
1: నమస్తే అండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం. శ్రీదేవి మేడం గారు.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం గారు
1: చెప్పండి.
2: అయితే నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నానండి.
1: కళ్యాణి గారు,
2: మీకు మధ్యాహ్నం వచ్చిన కుమార్ గారికి, మీ అనౌన్సర్ అందరికి నా శుభాకాంక్షలు అండి.
1: ఆకాశవాణి సిబ్బంది అందరికి మీ
2: శుభాకాంక్షలు.
1: చెప్పండి.
2: అయితే పిండి పిండితో చేస్తారు కదండి, పరమాన్నం, పులిహోర, బూరెలు అన్ని చేసి పాదవేలు కట్టేసి దేవుడు దండం పెట్టేసి ధూమ్ధామని జరుపుకున్నాం మేడం గారు.
1: ధూమ్ధామని
2: ఇండిలో, ఇండిలో ఇవాళ ఇండి దినోత్సవం కదండి,
1: అందుకు మీరు ధూమ్ధామ్ గా జరుపుకున్నారు అనమాట.
2: ధూమ్ధామ్ జరుపుకున్నాం మేడం గారు.
1: చాలా
2: బాగుంది.
1: ధన్యవాదాలు జీ. మనం కూడా మరో శ్రోతకు కూడా అవకాశం ఇద్దాం కదా. నమస్తే అండి కళ్యాణి గారు.
2: థాంక్యూ మేడం గారు.
1: మరి మరో శ్రోత ఏం చెప్తారో విందాం. హలో. హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాడు వినాయక చవితి కాబట్టి మీ ఇంట్లో వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేస్తారు, ఎటువంటి పిండి వంటలు వండారు, ఏంటి వినాయకుడిని ప్రసన్నం చేయడానికి ఇంకేం చేశారు? మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో.
1: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధన్యవాదాలు అండి మీకు కూడా. మీ పేరు చెప్పలేదు. అమ్మాజీ గారు చెప్పండి. మరి మీరు మీ ఇంట్లో వినాయకుని పూజ ఎలా చేస్తున్నారు?
3: పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, ఎవరింట్లో వాళ్ళే పూజ చేసుకుంటున్నారు. నేను ఒక చిన్న బొమ్మను తెచ్చి దీపారాధన చేసుకున్నాను.
1: మరి ఎటువంటి బొమ్మ, ఎటువంటి బొమ్మ తెచ్చుకున్నారు మీరు?
3: అంటే 150 రూపాయల బొమ్మ.
1: అది కాదు అమ్మాజీ గారు, మన రేటు గురించి కాదు. మీరు మట్టి వినాయకుడిని పూజ చేస్తున్నారా, లేకపోతే పాస్ట్ ఆఫ్ మట్టి
3: వినాయకుడు?
1: మనం చేసే ప్రతి పూజ పని పర్యావరణ హితంగా ఉండాలి కదా, అందుకని అడిగారు అన్నమాట. భగవంతుడు ఉండగా మీరు ఒక్కరు ఎక్కరండి, చెప్పండి. మన శ్రోతలందరూ మీతో ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. వినాయకుడు పూజ చేసుకున్నారంటే ఇంకేంటండి, వినాయకుడే మీతో ఉన్నారు. మీరు ఒంటరిగా ఎలా అయ్యారు చెప్పండి. పిలవకపోయినా వినాయకుడిని పిలిచి ఇంట్లో పెట్టుకొని చెక్క పూజ చేసుకున్నారు కదండి, అది చాలు కదా.
3: పూజ చేస్తే అలా దీపారాధన చేయిపోతాయండి, ఎక్కువైపోతాయండి.
1: ఓకే అమ్మాజీ గారి, మరశ్రద్ధకి కూడా మన అవకాశం ఇద్దాం. నమస్తే అండి. మరశ్రద్ధ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీరు వినాయక చవితిని ఎలా చేసుకున్నారు, అంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఏం చేశారు, ఇది ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ అంశం. మరోసారి సిద్ధంగా ఉన్నారు. హలో.
4: హలో.
1: హలో, నమస్తే అండి. మీ రేడియో వాల్యూమ్ తగ్గించాలి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: హలో.
1: హలో.
4: హలో,
1: చెప్పండి మీ పేరు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నా పేరు సూర్యకుమారి, సత్యవాడ.
1: సత్యవాడ సూర్యకుమారి గారు ఎలా ఉన్నారు?
4: బాగుంటారండి. ఎందుకో విషయాలు అంటే, ఎప్పుడో మన మనసులో వినాయకుడు ఉంటాడు. ఏ భగవంతుడిని మనం చూడలేకపోయినా మేము వినాయకుడు మనసులో ఉంటాడు. నిన్న వీణ కీర్తనలతో ఆరాధించి, ఇవాళ మా అన్నపూర్ణతో కలిసి అంత పూజ చేసి పూలు పళ్ళు అన్ని తెచ్చుకొని బాగా పూజ చేసి భగవంతుడు రక్షించు అన్ని

0: సకాలంలో వర్షాలని అన్నిటినీ ఇచ్చి ఆ ప్రజలందరినీ చీకటిలో ఉన్న మమ్మల్ని ఆదుకో తండ్రి అని దండం పెట్టుకుందామండి.
1: చాలా చక్కగా దండం పెట్టుకున్నారండి. మరి మీరు దండం పెట్టుకున్నట్టే వినాయకుడు కూడా అనుగ్రహిస్తాడని కోరుకుంటున్నాను.
0: మాట వినపట్టలేదమ్మా.
1: హలో హలో,
0: వినిపిస్తుందా? వినిపిస్తుందా?
1: అవునండి,
0: ఓకేనండి.
1: నమస్తే నమస్తే అండి, నమస్తే. మరి సూర్యకుమారి గారు చెప్పినట్టు సకాలంలో వర్షాలు పడాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని చాలా చక్కగా వినాయకుడిని కోరుకున్నారు. మరి మన పూజలోనే ఉంటుంది కదండి, లోకా సమస్త సుఖనో భవంతి అంటాం. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు, సమస్త లోకం కూడా చల్లగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటాం. మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటున్నారు విందాం. హలో హలో
2: హలో
1: హలో హలో
2: హలో
1: హలో, ఇది మహిళావాణి అండి, మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. హలో శ్రోతలు, గమనించాల్సిన విషయం ఏంటంటే మహిళావాణి కార్యక్రమానికి మహిళలు మాత్రమే ఫోన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. మరి ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే నంబర్కి డయల్ చేసి 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి వినాయక చవితి అనగానేనండి పిల్లలు ముఖ్యంగా పందిళ్ళు పెట్టి ఎంతో సంతోషంగా చేసుకుంటారు కదా. మరి అలా పిల్లలు పూజ చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా రకాలుగా విలువలు తెలుస్తాయి. అంటే ఒక మేనేజ్మెంట్ స్కిల్స్, వచ్చిన వాళ్ళు చందాలు దండి పూజలు చేస్తారు కదండి, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అన్నీ నేర్చుకుంటారు. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
0: హలో సాయిరామ్ అండి.
1: హలో నమస్తే అండి, మీ పేరు?
0: నా పేరు భాగ్యలక్ష్మి అండి, మల్కాపురం నుంచి. కాకపోతే ఇప్పుడు పరిపాలెం మా అన్నయ్య రెండు వేల 2007 కొత్త రోడ్ అక్కడికి వచ్చానండమ్మా.
1: ఓకే చెప్పండి.
0: బాగా చేసుకుంటాం కదా, వినాయకులు అందరినీ దర్శనాలు చేసుకున్నాను వచ్చి తోవలోని, ఇక్కడికి వచ్చాక కూడానా
1: తర్వాత
0: కథ వినాలి, కథ కూడా వినమవలేదు నాకు, ప్రయాణం సరిపోయింది ఈ రోజు. అందరి దగ్గర సగం సగం పూజలు చూశాను సాయిరామ్.
1: అయితే మీరు అలా చాలా వినాయకులు సందర్శించుకుంటూ మీ అన్నయ్య గారింటి కూడా పూజకు వచ్చారనమాట?
0: మా అన్నయ్య గారింటికి వచ్చాను. కాకపోతే నేను కాదా, నేనే తగ్గించుకొని అక్షంతో వేసుకుందాం అనుకుంటున్నాను. అసలు చెప్పాలంటే మరి సాయంత్రం చూడకూడదు కదా చంద్రుణ్ణి, వచ్చింది అంటే బాధ. సాయిరామ్.
1: ఓకేనండి, నమస్తే అండి. మీ పేరు చెప్పలేదు.
0: భాగ్యలక్ష్మి మల్కాపురం అన్నాను.
1: భాగ్యలక్ష్మి
0: తర్వాత మరుపాలు వచ్చాయి అన్నిటి కొత్త
1: రోజు. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి, నమస్తే. మరి మన శ్రోత చెప్పినట్టు ఆవిడెన్నో వినాయకుళ్ళు చూస్తూ వాళ్ళ అన్నయ్య గారు ఇంటికి వచ్చారట. మరి ఈరోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో పూజ చేసుకుంటూ ఉంటారు కదండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో. మరి వినాయక చవితి సందర్భంగానండి మనకి ఎప్పుడు పెట్టుకునే నైవేద్యాల్లో ఉండ్రాలు పెట్టుకుంటాం, వడపప్పు, పానకం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది, ఎందుకంటే ఋతువు మారుతుంది, అలాగే ఆవిరి కుడుములు కూడా చేసుకుంటారు. మనకి మన ప్రతి పూజలో చూడండి, ప్రసాదాలు కావచ్చు, మనం వాడే పత్రి, ప్రతీది మారుతూ ఉంటుంది చాలా వరకు కదా. ఇవన్నీ ఆరోగ్యానికి ముడిపడి ఉంటుంది. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి చూడండి, మనం వినాయక చవితికి 21 రకాల పత్రికలతో పూజ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మళ్ళీ పూజ అయిన తర్వాత మట్టి వినాయకుడిని, ఈ పత్రిని, వీటన్నిటిని కూడా నిమజ్జనం చేస్తాం కదా. సో అంటే నీళ్లలో ఎటువంటి, మన చెరువులు, బావులు, నదుల్లోనే కదా నిమజ్జనం చేస్తాం, వాటిలో ఎటువంటి క్రిమికీటకాలున్నా ఈ మొక్కలు మనం వేసిన పత్రి తాలూకా ఔషధ గుణాలు ఆ నీటిలోని కరిగి నీళ్లు చక్కగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మన

0: చేసే పూజలో మట్టి వినాయకుడినే పూజ చేయాలి, పర్యావరణ హితంగా. అలాగే నిమజ్జనం సమయంలో ప్లాస్టిక్ ఎటువంటిది నీటిలో కలవకుండా చూసుకోవాలి. హలో హలో, మరి శ్రోత కాల్ అయితే కట్ అవుతుంది. మరి వినాయక చవితి సందర్భంగా మీ ఇంట్లో మీరు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశారు? ఇదండి ఇది మన ఫోన్ ఇన్ లైవ్ అంశం. శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు అంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి మనం ఈనాటి మన ఫోన్ వెళ్ళే అంశం ఏంటంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? మరి మనం వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికైతే ముందుగా మనం ఏ పూజ వచ్చినా ఇళ్ళు అయితే చాలా శుభ్రపరచుకుంటాం, అలాగే మామిడి తోరణాలు కడతాము, అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది వినాయకుడిని ఆహ్వానించి ఆయన్ని స్థాపించి పూజ చేసుకుంటాం కదా. అలాగే ఉండ్రాలు కుడుములు ఇటువంటి పిండి వంటకాలు కూడా చేసుకుంటాం. అలాగే 21 రకాల పత్రితో కూడా వినాయకుడిని పూజ చేసుకుంటూ ఆయన అష్టోత్తరాలని ఇలా చదువుతూ ఉంటాం కదా. దీంతో ఏంటంటే పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పూజలో పాల్గొంటారు కదా. మరి ఈనాటి మన అంశం ఏంటంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో, మరి శ్రోత కాల్ అయితే కట్ అయింది. మరి మనం చూడండి, వినాయకుడి పూజ అనంతరం చాలామంది గుంజిళ్ళు కూడా తీస్తూ ఉంటారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో
1: హలో
0: హలో,
1: వినాయకుడు ప్రసన్నం చేసుకోవడానికి లడ్డూలు సమర్పించేవాళ్ళు ఇవాళ.
0: మహిళా వాణికి మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. మన శ్రోతలు గమనించాల్సి ఉంటుంది, మహిళావాణి కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయచ్చు. మనకి ఇప్పుడు శ్రోత చెప్పినట్టు నిజంగా లడ్డూలు కూడా సమర్పిస్తారు, అలాగే వినాయకుడికి పెట్టిన లడ్డూని కూడా వేలం వేస్తూ ఉంటారు. అది కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి వినాయకుడి పూజ అంటేనేనండి ఇంటిల్లిపాది ఎంతో చక్కగా సంతోషంగా చేసుకుంటారు. అలాగే వినాయకుడు వ్రత కథ వింటారు, కథాక్షింతాలు వేసుకుంటారు కదా. మరి ఎక్కడ చూసినా ఊరంతా ఎంతో సందడిగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం వినాయకుడు పందిళ్ళు వేసి వినాయకుడి పూజలో పాల్గొంటూ ఉంటారు. మరి మీరైతే ఈరోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశారు? ఇది మన కార్యక్రమం అంశం. మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి వినాయక పూజలోని పూజ అనంతరం మనం గుంజుళ్ళు తీసే ఆనవాయితీ కూడా ఉంటుంది కదా. మరి ఈ గుంజుళ్ళు ఎందుకు తీస్తారంటారు చెప్పండి. గుంజుళ్ళు తీయడం వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. అలాగే మనకి చెవు మెలిపెట్టడం ద్వారా మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చెవు పట్టుకొని మనం కదా గుంజుళ్ళు తీస్తాం, మనం చదివింది. అందుకే పిల్లలకి చూడండి ఏకాగ్రత కుదరడానికి వాటికి ఒకప్పుడు చెవు మెలిపెట్టేవారు. దాంతో ఏంటంటే మనకి బ్రెయిన్ పవర్ కూడా కరెక్ట్గా మెమరీ బాగుంటుంది అని కూడా అంటారు. మరి వినాయకుడి పూజలోని ఎన్నో రకాల రహస్యాలు అంటే మనం చేసే పత్రి కావచ్చు, మనం చేసుకునే ప్రసాదం కావచ్చు, అన్నీ ఆరోగ్యప్రదంగా ఉండేవి. ఎందుకంటే వాతావరణం మారుతుంది, దానికి తోడు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. ఎక్కువ మసాలా ఇలాంటి ఆహారం తింటే అజీర్ణ సమస్యలు ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే వినాయక చవితికి

ఆవిరి కుడుములు, ఒంట్రాళ్ళు ఇవన్నీ తింటాం కదా, ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరో శ్రోతలు అయినా సిద్ధంగా ఉన్నారు. హలో, కాల్ కట్ అయింది. మరి మనం వినాయక చవితి గురించి చెప్పుకున్నప్పుడు అండి, ముఖ్యంగా మనం ఎన్నో రకాలు పత్రిలతో పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ పత్రి మన చేతితో స్పర్శ చేసి మనం పూజ చేయడం వల్ల కూడా వాటి ఔషధ గుణాలు మనలో వెళ్తాయి. ఆ పత్రి మనం కూర్చొనే పూజ, ఆ ధూపాలు ఇవన్నీ కూడా కాసేపు మనం ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతో లాభాన్ని చేకూరుస్తుందన్నమాట. ఈనాటి అంశం ఏంటంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖ ఇతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. మరో శ్రోత కాల్ చేస్తున్నారు, పలకరిద్దాం. హలో, కాల్ అయితే కట్ అయింది. మరి మనం వినాయక చవితి పందిళ్ళు గురించి చెప్పుకుంటున్నప్పుడు అండి, ఎక్కువ సౌండ్లోని అంటే పాటలు వేయడం కానీ ఇటువంటివి చేసి ఇబ్బంది పెట్టకూడదు. అంటే మనం చేసుకునే ఈ పూజ అయినా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి కాబట్టి ఇది గమనించాల్సి ఉంటుంది. మరి అలాగే మన నిమజ్జనం చేసినప్పుడు అని చెప్పుకున్నాం కదా ఇందాక, మన వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు మట్టి వినాయకుడు ఏదైతే మనం పూజ చేస్తాం వాటితో పాటు పత్రిలు ఇవే మాత్రమే నీటిలో వేయాలి. ఎటువంటి ప్లాస్టిక్ నీటిలో కరగిన వస్తువుల్ని మాత్రం నీటిలో వేయకూడదు. ఎందుకంటే పర్యావరణంతోనే మన ప్రాణమైనా మన ఆరోగ్యమైనా ఈ సమస్త ప్రాణకోటి ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది కాబట్టి శ్రోతలు గమనిస్తారని అనుకుంటున్నాను. మరి ఇటువంటి వినాయక చవితి, నవరాత్రులు, అన్ని పండుగలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈనాటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారో అనే అంశంపై మాట్లాడిన శ్రోతలందరికీ, అలాగే విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

భార్య భూలక్ష్మీదేవి, భర్త చింతకు వెళ్ళి వచ్చి, నాదా ప్రాణేశ్వర నాకన్నా సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి సంతానం తెచ్చుకుంటాను, అలాగే భామా భార్య అని చెప్పాడు. ఆ భార్యని చక్కగా ఒక భూలక్ష్మీదేవి భర్తతోటి సెలవు తీసుకొని పూలు పత్ర తీసుకొని

శుభ్రం చేసి నాగివేలి ముగ్గులు పెట్టి పూలు పత్ర తోటి ముట్టంతా అలంకరించి అమ్మా చక్కని ఒక ఇల్లాలి పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీపాదాలు పైకి చేసి ఏడుగడియలే తపస్సు చేసిన ఆడపిల్ల చేసిన తపస్సుకు అమ్మా గుర్తు దేవుళ్ళు మెచ్చినారా నారాయణ అయ్యో పుట్లో ఉన్న నాగేంద్రుడు అమ్మా పుట్లో ఉన్న నాగేంద్రుడు ప్రత్యక్షమై అమ్మా చిన్నదానా ఇంత దూరము మగ పిల్లలే రాలేరు అడ్డ చెంగు కట్టిన ఆడకాంతం ఇంత దూరం వచ్చా నీ ఊరేమిటి పేరేమిటి ఎందుకు వచ్చావమ్మా దండమోయి భగవంతుడా నాది భూచక్రగిరి పట్నము నా భర్త పేరు నవభోజపురాజు నా పేరు లక్ష్మీదేవి ధనముంది ధాన్యముంది బ్రతుకుంది

ఏడు సార్లు సంతానం అడిగావు, నీకు ఏడు మంది కూతుళ్ళని ఇస్తారమ్మా. అయ్యో తండమోయి భగవంతుడు, ఆడపిల్లలు ఒక రెండుకిస్తే అత్తవారులకి వెళ్ళిపోతారు. రాజ్యమేలే కుమారునివ్వండి, దేశమేలే చక్రవర్తినివ్వండి అమ్మా లక్ష్మీదేవి.

నువ్వేదో ఎంతో దూరం నుంచి వచ్చావు అమ్మా, బిడ్డలో బిడ్డలనో నువ్వే అడిగావు, అందుకోసం నీకు కూతుళ్ళే ఇస్తాను. పట్టుకెళ్ళవమ్మా భూలక్ష్మిదే. అయ్యో ఎవరొకరు ఇవ్వండి భగవంతుడా. అమ్మా నా ఒక పుట్ట వెనకాల బాలమావుడు చెట్టు ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువ కోసుకోదు తక్కువ కోసుకోదు, 7 బాలమావుడు పళ్ళు కోసుకొని నీ గర్భ

పోని చక్కన ఒక ఇల్లాలు మా పొట్ట వెనకాల చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు చూడగానే చెట్టు నిండా పాల మామిడి పళ్ళు ఉన్నాయి. అబ్బా కళ్ళకు చూడగానే ఎంతో గోరగించేసే కళ్ళు. అబ్బా ఎంత బాగున్నాయి పళ్ళు. భూచక్రగిరి పట్టణములో నాలాంటి బిడ్డలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒడి నిండా పళ్ళు కోసుకొని మనిషికి ఒక పండు పంచి పెడతానని.

పళ్ళే మిగిలాయి. అదేమిటమ్మా చింగుగాని చినిగిపోయిన, ఒడిగాని జారిపోయిన, ఏమమ్మా పళ్ళేమైపోయాయి? మళ్ళీ కింద చూడగా పళ్ళు లేవు. అయ్యో మర్చిపోయి ఉన్నానేమో అని మళ్ళీ చెట్టు వెక్కుపోయి మళ్ళీ పొడి నిండా పళ్ళు కోసుకుంది. అలాగే 7 సార్లు చెట్టు ఎక్కి 7 సార్లు పళ్ళు కోసేసింది. పొట్లో ఉన్న నాగేంద్రుడు పక్క పక్కన మండిపోయి, అమ్మా భూలక్ష్మీదేవి నీ గర్భానికి 7 పళ్ళు భోంచేయమని చెప్పాను. నా చెట్టు అంతానే పాడు చేసిన అయ్యో ముచ్చమంతగా కాటు ఇవ్వవమ్మా అమ్మా, నీకు ముచ్చమంత కాటు వేసేందాను. అయ్యో తండమాయి భగవంతుడా నా తప్పు క్షమించవయ్యా, ఏదో తెలుసో తెలియక కోసేసాను పళ్ళని. స్వామి నా తప్పు క్షమించి నన్ను రక్షించవయ్యా స్వామి. నా గర్భవాసం వందన బిడలన్నా పుట్టలేదు, బిడల మగమన్నా చూడలేదు. అప్పుడే నేను నన్ను నువ్వు కాటి వేసేస్తే నా బిడలు అచ్చట్లు ముచ్చట్లు ఎలా తీర్తాయినా? భగవంతుడా నీకు తప్పకుండా నేను కాటు వేస్తాను, కానీ నా బిడ్డలు పుట్టిన 6 సంవత్సరాలకి నీ పుట్టగాడుకు వస్తాను, కాటి అని నేను విడిపోతాను. అదేమిటమ్మా నమ్మలేము నమ్మాలేము నరుడు మాట అమ్మా, పాముకి నేను చక్కగా కారు ఉంటుంది విషము, కాని నరుడికి నీ వల్ల ఇష్టమే ఉంటుందా? నేను అన్నమాటే గాని అబద్ధం లేదు స్వామి, తప్పకుండా నేను వస్తాను, నన్ను మీరు కాటు వేద్దరు గాని స్వామి, నా బిడ్డల మగం చూడని స్వామి అని ఎంతో ఆమె ఏడుకున్నది. అప్పుడు నాగేంద్రుడికి జాలనిపించి, అమ్మా ఇదిగో 7 పళ్ళు తీసుకెళ్లి నీ గర్భానికి పొంచి నీ కూతుళ్ళు పుట్టిన 6 సంవత్సరాలు తప్పకుండా ఇక్కడ నాగేంద్రుడు పుట్టగడకు నువ్వు రావాలి, తప్పకుండా వస్తాను స్వామిని భగవంతుడికి బొట్టు వేసి భూలక్ష్మీదేవి సంతానం తీసుకొని రాజుక చీరికి వెళ్ళి వచ్చానమ్మా. రాజుగారితో సెలవు తీసేనా నాదా ప్రణేశ్వర, సంతానం తెచ్చుకున్నాను నేను భోంచేస్తున్నాను అని భర్తతో సెలవు తీసుకొని చల్లని ఒక వేళల్లో నా సంతానము భోంచేసానమ్మా. ఇల్లాలా అమ్మా సంతానం భోంచేసా అమ్మా, ఇప్పుడు అంటే ఈ ప్రీతిమైన రోజులు, పుణ్యం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు, పాపాలంటే ముందుకొస్తున్నారు. ఆ కాలములో అన్నమాడే గాని అబద్ధం లేదు అమ్మా, చక్కన ఒక వెళ్ళాలు ఆ సంతానంతో నా గడియల్లో ఆ 7 మంది కూతుళ్ళు ఎలాగ జన్మి

నిమిషానికి ఒక కూతురు, నిమిషానికి ఒక కూతురు. ఏడు మంది అమ్మాయిలు పుట్టినారా లక్ష్మీదేవికి. అమ్మ గొప్ప వారింట్లో పిల్లలు పుట్టారని పట్టుకెళ్ళి దందనారని పేరు కొట్టాడు చక్రవర్తి. అమ్మ పేరు మోతలు ఆలకించి పది మంది పండితులు వచ్చి అమ్మ పంచాంగాలు చూశారు. అమ్మ అమ్మాయి పుట్టిన నక్షత్ర గడియాలు ఎలాగున్నాయి, అమ్మాయి పుట్టిన వేళ ఆశేషాలు అన్ని బాగున్నాయి. కానీ నాగేంద్రుడు వరహాన పుట్టారు. ఈ అమ్మాయిల పేరు నాగమ్మలని పేరు పెట్టాలని. చిన్నవీర నాగు, పెద్దవీర నాగు, ఉత్తర నాగు, దక్షిణ నాగు. అందరికంటే చిన్న తల్లి పేరు బంగారగజ్జిల బాలనాగమ్మని పేరు పెట్టి అమ్మ పురుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టి

పట్టుకుండే 10 రూపాయలు ఉన్నారు. కోటి సూర్య ప్రకారంగా వెలిగిపోతున్నా. అమ్మాయిలకి చక్కగా చదువులు బళ్ళ వేసి అమ్మాయిల విద్యాభినోదం నేర్చుకుంటున్నా. నేర్చుకునే సమయంలోన రాజుగారి దగ్గరకు వచ్చింది భార్య. నాదా ప్రాణేశ్వర, నేను నాగేంద్రుడు పుట్టగాడికి వెళ్ళి నాగేంద్రుడికి నేను నన్ను కాటు వేస్తానడు అన్నాడే అప్పుడు. అదేంటి బామ్మ నేను కాటు వేస్తానా? అవును స్వామి, నా ప్రాణాన్ని ఒప్పుకుని నన్ను సంతానం తెచ్చుకున్నాను. అదేమిటి బామ్మ, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోతున్నాయి, మన పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడో నాగేంద్రుడు మర్చిపోయి ఉంటాడు. అదేంటి స్వామి అలాగంటారు? నేను తప్పకుండా వెళ్ళి పుట్టగాడికి వెళ్ళిపోతానన్నా. బామ్మ నాగేంద్రుడు రాకుండా నేను 700 మొలు కట్టిస్తానని పరముడు ఒక భాగమందునా అమ్మా 700 మొలు కట్టించి మహారాజు ఆ పాము చక్కగా మేడలోకి ప్రవేశించకుండా చుట్టూ అగ్గోత్ర గుండాలు తోడించాడు. ఏ మేడ చుట్టూరును మా పైనుంచి పాము వస్తుందని సానకత్తులు మంగళకత్తులని పారా తిరిగేలా పెట్టాడు. అమ్మా చీమ దూరటాకు కూడా దారి లేకుండా ఎంతో బందోబస్తు చేసి ఆ మహారాజు ఆ భూలక్ష్మీదేవిని 7 మేడల్లో ఉంచాడు. 7 కూతురులతోటి అమ్మా దాసికాంతలతోటి రంగరంగ వైభోగంగా ఆ లక్ష్మీదేవి చక్కగా ఉండిపోయింది. ఈ రాజుగారు భూచక్రగిరి పట్టణం వరకు రాజ్యం వెళ్తున్నారు. ఇలాగ విలకత విలాగుండగా అమ్మా నాగేంద్రుడు 6 సంవత్సరాలు మీరు పోతున్నాయి అమ్మా ఇంకా లక్ష్మీదేవి రాలేదని ఆ భగవంతుడు

పతాకాలు తిరిగాడు. ఎక్కడ లక్ష్మీదేవి అన్న మాట లేదు, ఊసు లేదు. అమ్మా లక్ష్మీదేవి ఏమైపోయింది? ఏడేడు మేడలు ఎదిగాడు, ఏడు మేడల్లో లేదు. రాజుగారి కచ్చేరికి వచ్చాడు. రాజుగారు చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. రాజుగారిని కాటి వేద్దాం అనుకున్నాడు. అదేమిటమ్మా, ఈ మహారాజు నా పుట్టగడకు రాలేదు, సంతానం పట్టుకెళ్ళలేదు, ఈయన కాటి వేయటం అధర్మం అవుతుంది. అమ్మా భూలక్ష్మీదేవి, నువ్వు ఎక్కడ దాగినా, ఇంద్రలోకం దాగినా, నరలోకంలో దాగినా, భూలోకంలో దాగినా, అమ్మా నీకు తప్పకుండా కాటి వేస్తానని నాగేంద్రుడు. అమ్మా ఏడు తలపొడిగైపోయి అమ్మా తూర్పు ఉత్తర పరమడంతా దక్షిణంతా తిరుగుతున్నాడు. ఈ ఒక మహారాణి ఉన్న మేడ మిలుకు మిలుకు మనకు కనిపిస్తుంది. అదేమిటమ్మా, ఈ మేడ కొత్తగా కట్టినట్టున్నాడు. కాళ లక్ష్మీదేవి ఇందులో ఉందని నాగేంద్రుడు.

కత్తలో పాతుల కత్తలు ఉన్నాయి. పైనుంచి వెళ్తాకి లేదు, కింద నుంచి వెళ్తాకి లేదు. అమ్మా లక్ష్మీదేవి తప్పకుండా నువ్వు ఇందులోనే ఉండుంటావు. ఎన్ని ఎన్నాళ్ళకైనా

ఇదేనా, నువ్వు కిందకి రాకుండా ఉంటావా, నేను కాటు వేయకుండా ఉంటానని ఆ భగవంతుడు పూల ఒక తోటల ఉద్యానవనములోనా, ఆ భగవంతుడు బంతి పువ్వులోనా, బంతి పువ్వులో వీడే పోయాడా భగవంతుడు. ఇంటికి జమంతో పురుగైపోయి బంతి పూలు ఊడిపోయాడు. భగవంతుడి కథ ఇలాగుండని, ఇక్కడ భూలక్ష్మీదేవి అమ్మా ఏదారి గౌరీదేవి నోమును వస్తాను అమ్మా, నాగేంద్రుడు కాటు తప్పిపోయి 3 రోజులు అయిపోయి గౌరీ దోమును వస్తానని ఆ చక్కన ఒక భూలక్ష్మీదేవి అమ్మా, దాసికాంతల్లా మన ఉద్యానవనంలోకి వెళ్ళి పూలు కోసుకొని రండమ్మా, ఇవాళ పూజ చేస్తాను. అలాగే అమ్మా అని 7 మంది దాసికాంతలు పూల బట్టలు చేత పట్టుకొని అమ్మా ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ పూలన్నీ కోస్తున్నారు. ఎప్పుడైతే కోస్తున్నారు, ఈ భగవంతుడున్న ఒక పువ్వు దగదగ దగదగ దగని వెలిగిపోతుందట. అమ్మా ఈ తోటలో కన్నిటికంటే ఈ పువ్వు చాలా అందంగా ఉంది, ఇది మహారాణికి తీసుకెళ్లి ఇచ్చామంటే మనకు బహుమతి కూడా ఎక్కువ ఇస్తుందని ఆ ప్రత్యేకించి ఆ ఒక పువ్వుని ఒక సజ్జలో వేసుకుని ఆ 7 మంది దాసీలు మళ్ళీ పైనుంచి ఉయ్యాలు వేస్తే ఉయ్యాలు ఎక్కి పైకి వెళ్ళిపోయారు. పూలు తీసుకుని ఎప్పుడైతే వెళ్ళిపోయారు మహారాణికి ఇచ్చారు. అమ్మా మహారాణి మన తోటలో అన్నిటికంటే ఈ పువ్వు చాలా అందంగా ఉందమ్మా, ఈ పువ్వు మీరే పెట్టుకోండి అమ్మా అని మహారాణికి ఇచ్చి దాసీలు దాసీలు పని చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ భూలక్ష్మీదేవి 6 మంది కూతుళ్ళకి తలవార స్నానం చేయించి తలవార తల తల తలంటుకొని అమ్మా చక్కగా పూజ ముగించుకొని భక్షవన పరమాన్యులతో 7 మంది కూతుళ్ళకి అన్నాలు పెట్టి తన భోజనం చేసి అమ్మా చక్కగా శృతి సూర్యపాను మీద ఆ భూలక్ష్మీదేవి చక్కగా నిద్రపోతుంది. అమ్మా రాత్రి వేళలోన 1 గంట వేళప్పుడు నిద్ర పొద్దు వేళలోన ఆ ఒక బంతి పూలు అని చెప్పక మంతుడు చక్కగా అక్కడ ఒక సర్పమైపోయి బుసలు కొట్టుకుంటూ భూలక్ష్మీదేవి దగ్గర

క్షమించండి, నన్ను రక్షించండి, చూడవయ్యా బిడ్డలు చూడు నా బిడ్డలు 6 ఏళ్ళ పిల్లలు, నన్ను ఇప్పుడు నువ్వు కాటు వేస్తావు, నా బిడ్డలు ఏమైపోతారు, తల్లి లేని బిడ్డలు. అయ్యో భగవంతుడా, తల్లి లేని బిడ్డలు దయ్యాలు పాలంటారు, నా బిడ్డలు అన్యాయం అయిపోతారు, నన్ను చంపబోకు చంపబోకయ్యా. భూలక్ష్మీదేవి, నువ్వు నా పుట్టగాడికి వస్తా అన్నావు, నాకు మాటవిచ్చావు, నువ్వు నీ బిడ్డలకు 6 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నువ్వు నా పుట్టగాడుకు వచ్చింటే, ఈ 7 పంత నువ్వు ఆ పుట్టగాడు వేడ్చింటే నేను కాటు వేద్దును మానివేద్దును. ఇది ఆ పని ఎప్పుడు చేయాలో ముందు చేయాలి. నీ ఒక్క దాని ప్రాణానికి చుట్టూ అగ్గోత్ర గుండాలు తోడించావు, మధ్యన 7 అంతస్తులు మాలు కట్టించావు, పైనుంచి నేను వస్తానని మంగళకత్తులు సానకత్తులు పెట్టావు. భూలక్ష్మీదేవి, కింద నుంచి వస్తానని అగ్గోత్ర గుండాలు తోడించావు, ఇంత తెలివితేటలు చేసావమ్మా భూలక్ష్మీదేవి. నీకు తప్పదమ్మా కాటు తప్పదమ్మా ఇల్లాలా. అయ్యో ముచ్చమంతనే కాటు వేసినాడా భగవంతుడా, కాటు వేసి భగవంతుడు మాయమైపోయింది. అమ్మా లక్ష్మీదేవి, పాము వచ్చా పాము వచ్చా గుమస్తాలు. అమ్మా తాసిల్లారా, లేకండమ్మా పాము వచ్చింది, నన్ను కాటు వేసింది. అదేమిటమ్మా, ఈ 1 కోట్లకు పాము వచ్చిందా? గుమస్తాల మంత్రులు ఎదిగారు, ఎక్కడా పాము కనిపించలేదు. భర్త గారిని పిలవనిచ్చారు, భర్త కూడా వెళ్ళి వచ్చి, బామా భూలక్ష్మీదేవి నాదా ప్రణేశ్వర, ఇంత బందోబస్తు చేసిన నాగేంద్రుడు వచ్చాడు, నన్ను కాటు వేశాడు వెళ్ళిపోయాడు. నాదా ప్రాణేశ్వర, నేను చచ్చిపోతున్నానని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకండి, మారుటమ్మ బిడ్డలను బాధ పెడుతుంది. నాదా ప్రాణేశ్వరని భర్త చేతిలో చెయ్యి వేసి లక్ష్మీదేవి చక్కగా చనిపోయింది. అమ్మా చక్కగా ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఈ 1 భూలక్ష్మీదేవి ఎప్పుడైతే మరణించిందో, రాజుగారు నవ్వు భోజపురాదు. అమ్మా గంధపు చెక్కల పాడి కట్టి 3 రోజుల్లో చిన్న దినము, 11వ రోజు పెద్ద కార్యం చేసి అమ్మా

ఏడు మంది కూతుళ్ళను చూస్తుగా అమ్మా ఏడు మంది కూతుళ్ళను చూసుకుంటూ రాజుగారు పిల్లలకు పాలన తినిపిస్తూ రాజుగారు గనక ఉండిపోయిను మంత్రి గారు బాగా చూశాడు. అమ్మో ఒక నెల కాదు రెండు నెలలు కదా ఆరు నెలలు అయిపోతుంది భూలక్ష్మి దేవి అమ్మా చూసావా భూలక్ష్మి దేవి చచ్చిపోయిన కాణించి రాజుగారు కచ్చేరికి రావట్లేదు రాజుగారు కచ్చేరి వెళ్ళటం లేదు ఈ ప్రజలందరూ కూడా గోలు పెట్టేస్తున్నారు.

ఏడు మంది కూతుర్లు కూడా చక్కగా చూసి జల్ల వేసి అన్నాలు పెట్టి ఎంతో సౌపాయం చూస్తుంది. ఒక రోజు వద్దన్నాడు మహారాజు, రెండు రోజులు వద్దన్నాడు. ఈ మంత్రి గారు అదే పదంగా పట్టుకున్నాడు. ఇంకా ఏమండో మహారాజు గారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తప్పదండి, ఈ పిల్లలు చూడాలంటే ఒక తల్లి కావాలి, మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు కచేరికి రావాలంటే రాజ్యం ఏలాలన్నా మీరు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. మీరు రాజు కచేరికి రావట్లేదు, అమ్మాయిల ముచ్చట్లో మాటల్లో పడిపోతున్నారు. ఈ కూతురును చూసుకుంటున్నారు, రాజు కచేరి మానివేశారు. రండి రాజుగారిని, చెప్పగా చెప్పగా చెప్పగా మహారాజుకి మనసు మారిపోయింది. అలాగే మంత్రి గారు పెళ్ళాడతారని అక్కడికి రాముడు దూరానా, ఇమామంతుల పట్నం ఉన్నది. ఇమామంతుల పట్నం అనేది ఇమామంతుల మహారాజు, రాజు కూతురు మాణిక్యాల దేవి. అమ్మా చూసావా, రాజుగారు చిత్రపటం చూపించి చక్కగా బాసింగం కట్టి, అమ్మా కత్తికి బాసింగం కట్టి చక్కగా పెళ్ళాడుకొని మాణిక్యాల దేవి చక్కగా మళ్ళీ భూచక్రగిరి పట్టణం వచ్చింది. అమ్మా కూతుళ్ళు రాగానే ఎంతో ముచ్చటగా చూస్తుంది కూతుళ్ళని. ఒక రోజు బాగా చూసినా, రెండు రోజులు బాగా చూసినా, ఒక నెల గడిచిపోయాను, మూడు నెలలు గడిచిపోయాను, నాలుగో నెల కల్లే ఐదో నెల కల్లే ఇసుకొచ్చేసింది. వాళ్ళమ్మ వాళ్ళమ్మ, రాజుగారు నేనైతే ఎంతో చక్కగా ముచ్చట్లాడుకుంటా ఉంది. ఒక్కరుగా అది ఇద్దరు కాదు, ఏడు మంది కూతుళ్ళు. రాజుగారు కచ్చేది నుంచి ఇంటికి రాగానే ఏడు మంది అమ్మాయిలు రాజుగారు చుట్టూరు ముగ్గిపోతున్నారు. ఇంకా రాజుగారికి నేను అచ్చటేం తీర్చున్నా, ముచ్చటేం తీరుస్తాను. అమ్మాయి కూతుళ్ళుంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఏడు మంది కూతుళ్ళని అడవిలో వదిలేసి రమ్మంటానని రాజుగారి దగ్గరకు వచ్చి, మాణిక్యాల దేవి నాద ప్రాణేశ్వర, ఏడు మంది కూతుళ్ళని అడవిలో నా వదిలేసి రావా మహారాజా. ఏడు మంది చిన్న కూతుళ్ళు తినే తిండికి అడ్డు వచ్చిరా, కట్టే వస్త్రానికి అడ్డు వచ్చిరా, ఏమనన్నారే రెండో భార్య. అదేమిటండి అలాగంటున్నారు? ఎంతమంది ఏడుగురు ఉన్నారు? ఏడుగురు పెట్టిన ముగ్గు పెట్టినట్టుగా ఉంచట్లేదు, అలికిన గుమ్మాలు అలికినట్టన్నా ఉంచట్లేదు. ఏడు మంది అలర్ చేసేస్తున్నారు, వదిలేసి రండి. రాజుగారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, రాజు కచేరికి వెళ్ళిపోతున్నాడు. అమ్మ అలా కాదు, ఏడు మంది కూతురు నేనే చంపేస్తానని మాణిక్యాల దేవి, అమ్మ ఈ పిల్లలకి ఎక్కలేని పని చెప్తారని, ఏమే దాసిల్లారా రేపటి నుంచి మీరు పని చేయకండి అంట్లన్నీ వేస్తుంది. అంట్లో చిన్న చేతులతో అలాగే తోముతున్నారు పిల్లలు. అమ్మా పూల మొక్కలకు నీళ్లు పోయండి, పిల్లల పాప అలాగే పూల మొక్కలకు నీళ్లు మోస్తున్నారు. ఏ పిల్లలారా, అది కదా అక్కడ ఉంది ఆ చివర గోళం, ఆ గోళానికి పెద్ద కన్నం పెట్టింది, ఇక ఈ గోళం నిండితేనే ఇవాళ మీకు భోజనం, లేకపోతే భోజనం పెట్టను. అమ్మా రాముడు దూరం నుంచి పిల్లలు ఏడు బిందులు చేతి పట్టుకో, ఆ గోళంలో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్ళన్ని పూల మొక్కలకు వెళ్ళిపోతున్నాయి, ఈ పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు గోళం ఖాళీగా ఉంటుంది. అదేమిటమ్మా పొద్దు నుంచి నీళ్లు మోస్తున్నాం, ఏ మాత్రం కూడా గోళం నిండట్లేదు. అమ్మా పిన్ని మా కళ్ళు తిరిగిపోతున్నాయి, మాకు కొంచెం అన్నం పెట్టు ఓ పిన్ని. అదేమిటే పిల్లలారా, నేనేం చెప్పాను, గోళం నిండితే గానీ మీకు అన్నం పెట్టను. అప్పుడు తల్లి భూలక్ష్మి దేవి నాగేంద్రుడి దగ్గర ఉండిపోయింది తల్లి. భగవంతుడా చూసావా, తల్లి లేని పిల్లల కష్టాలు చూడండి. అమ్మా భూలక్ష్మి దేవి, నువ్వు తల్లివి కాబట్టి పెద్ద కప్ప అయిపోయి ఆ బెజ్జానికి నువ్వు ఉండిపో, మీ పిల్లలు తీర్చి నీళ్ళు తెచ్చుండగా నిండిపోతుంది. ఆ కన్న తల్లి భూలక్ష్మి దేవి, అమ్మా నాగేంద్రుడి దగ్గర మాట తీసుకొని ఆ గోళం కాడికి వెళ్ళిపోయి చక్కగా కనుక ఆ భూలక్ష్మి దేవి, అమ్మా గోళానికి అడ్డుగా ఉండిపోయింది, ఈ పిల్లలు తెచ్చి నీళ్ళు తెచ్చినట్టుగా గోళం నిండిపోయింది.

0: వెలిగించేసింది.
1: ఆ ఘాటు పిల్లలకి చక్కగా దగ్గలేకపోతున్నారు. తల్లి భూలక్ష్మి దేవి చూసి, నాగేంద్ర స్వామి అదిగదిగో నా బిడ్డలు చూడు దగ్గలేక అధ్వానం అయిపోతున్నారు, దగ్గ దగ్గ నా బిడ్డలు చచ్చిపోతారు. అమ్మా భూలక్ష్మి దేవి, నీ బిడ్డలకు వచ్చిన భయం లేదని ఆ ఒక నాగేంద్ర స్వామి ఆ ఒక ఎన్ని మిరపకాయలు కొట్టుని సాంబ్రాణి పొగలు చేసేసి అమ్మా ఎంత లేని చక్కటి ఒక సాంబ్రాణి పొగతో హాయిగా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఈ ఘాటంతా ఆ పిన్ని మేడలకు వెళ్ళిపోయి దగ్గలేక తగ్గుతుంది. మాణిక్యమ్మా పిల్లలకి ఎన్ని మరవేలు కాటు పెడితే నాకు వచ్చేస్తుంది తగ్గు. అలా కాదని రాజుగారిని మార్చేస్తారని రాజుగారికి మందు పెట్టి తన ఏపు మళ్లించుకొని నాదా ప్రాణేశ్వర ఏడు మంది కూతుళ్ళని అడవిలోనే

సల్ది కట్టి రెండో భార్య ఆ సల్ది తీసుకొని రాజుగారికి పాలన కట్టింది. 7 మంది కూతుళ్ళకి సమతి కూతుళ్ళకి పేడ సమం సల్ది కట్టింది. ఆ సల్ది మూటలు తీసుకో అమ్మ ఉత్తిన రమ్మట నా కూతుళ్ళు వస్తారా రారు అమ్మ కూతుళ్ళు లారా కోటిపల్లి.

పాటికెళ్ళి ఏడు మంది పిల్లలు కనుక తండ్రి కూడా ప్రయాణం అయ్యి అడవిలోన మహారాజు అడవిలోన రాజు వదిలి వేశాడు. అడవిలో వదిలేసి ఇంటికి వచ్చేసాడు. అక్కడ చక్కగా భూలక్ష్మీదేవి చెల్లెలు అమ్మా చక్కగా కనుక రంగాపురములోన ఒక రంగాపురంలో ఉంది ఒక భూలక్ష్మీదేవి చెల్లెలు. ఏడు మంది కూతుళ్ళు కోనేటిలోకి నీళ్లు తాగడానికి వచ్చారు. నీళ్లు తాగేటప్పుడు ఆ ఒక అక్క కూతుళ్ళని చూసి అయ్యో ఈ ఏడు మంది ఒకెత్తే ఉన్నారు ఒకప్పుడుగా ఉన్నారు, మీరు ఎవరి పిల్లలమ్మా? అమ్మా మేము భూచక్రగిరి పట్టణం మాది, మా అమ్మ పేరు భూలక్ష్మీదేవి, మా నాన్నగారు నవ్వు భోజపురాజు, మమ్మల్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మా మీరెవరో కాదు, మా ఒక చక్కని ఒక కూతుళ్ళు రాండమ్మ చిన్న కూతుళ్ళని భూలక్ష్మీదేవి దగ్గర అమ్మా చెల్లెలు ఒక దగ్గర అమ్మా ఆమె దగ్గర ఉండిపోయి వాళ్ళు చల్లగా రాజ్యం వెళుతున్నారు. అమ్మా పిన్ని ఎంతో చక్కగా పెంచుతూ చల్లగా రాజ్యం వెళుతూ వాళ్ళు చక్కగా ఉండిపోయారు. ఇక్కడికి భూలక్ష్మీదేవి కథ, ఇక్కడికి కథ సంపూర్తి వాయా. పాడిన వారికి కడపాత్ర పొలము. అమ్మా చక్కగా గనుక మంగళారతులు ఇవ్వరు.

0: ఇంతవరకు మీరు జానపద రంజని కార్యక్రమంలో భూలక్ష్మీదేవి తంబుర కథ ఈ అంశంపై శ్రీమతి మిరియాల రమణమ్మ గారి బృందంచే తంబుర కథ విన్నారు. వంతలు శ్రీమతి మిరియాల రంగమ్మ, శ్రీమతి ఎడవల్లి కుమారి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:02 కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి సాయంత్రం 4:58 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 kHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది.

యువవాణి యువజనుల కార్యక్రమం. మై డియర్ ఫ్రెండ్స్, యువత కొన్ని విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలి, అలాగే కొన్ని విషయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అసలు దూరంగా ఉండాల్సిన విషయాలు యూత్ పాయింట్లో ఏమిటి అని అంటే చాలా చెబుతూ ఉంటారనుకోండి. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అవి కెరియర్ని నిర్లక్ష్యం చేయడంలో యువతకు చాలా ప్రమాదం. ప్రస్తుతం అనుభవించే ఆనందం లేదా క్షణిక ఉద్వేగాల నేపథ్యంలో భవిష్యత్తును కొంతమంది పణంగా పెడుతూ ఉంటారు. కెరీర్ పట్ల స్పష్టమైన లక్ష్యాలు లేకుండా రోజులన్నీ కూడా వృధా చేస్తూ ఉండడం, పట్టుదల లేకపోతూ ఉండడం జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని తెస్తుంది. చదువుకునే రోజుల్లో లేదు అంటే కెరియర్ ప్రారంభ దశలో చాలా విలువైనది ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో అనవసరంగా గంటల తరబడి టైంని స్పెండ్ చేయడం, ఏ లక్ష్యమూ లేకుండా అటు ఇటు తిరిగేస్తూ ఉండడం భవిష్యత్తును అంధకారంలోకి ఇలాంటి పరిస్థితులు నెట్టివేస్తాయి అనేది అనుభవజ్ఞులు చెబుతున్న మాట. ఈ అలవాటుకు వెంటనే తక్షణం దూరంగా ఉండాలి. కార్యక్రమంలో ఒక పాట, అదేమిటంటే, తమ్ముడు సినిమా కోసం రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

ఫ్రెండ్స్, యూత్ అంటే వాళ్ళు నచ్చిన వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అని ఒక నాడు ఉంది. దానికి విరుద్ధంగా మరొక మంచి నానుడు ఏంటి అంటే, ఇప్పటి జనరేషన్ చాలా గొప్పగా ఆలోచిస్తుంది, మంచి విషయాలను మాత్రమే వాళ్ళు టేకప్ చేస్తూ ఉంటారు అనేది ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కూడిన ఒక విషయం. అయితే చెడు స్నేహాలు మంచి స్వభావాల్ని పాడు చేస్తాయి అనేది ఎక్కువగా ప్రభావవంతంగా ప్రచారంలో ఉంది. అది అక్షరాల నిజమని చాలామంది పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. తాత్కాలిక ఆనందం కోసం లేదా తోటివారి ఒత్తిడి ప్రెజర్ వలన, అంటే సిగరెట్స్, డ్రింక్స్, డ్రగ్స్ ఇలాంటి వ్యసనాల బారిన పడుతున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది, అందుకే ఇలాంటి ఆలోచనలు మేము చేస్తున్నామని పేరెంట్స్ చెప్తున్నారు. మనల్ని ఎప్పుడు వెనక్కి లాగే నకిలీ స్నేహితులు, మన ఎదుగుదలను ఓర్వలేని వారి సహవాసం, ఇలాంటి వాటికి, ఇలాంటి మానసిక ప్రశాంతతను దెబ్బతీసే విషయాలను, ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్తో కూడిన విషయాలకు యూత్ నేటికి ఎప్పటికీ కూడా వీలైనంత దూరంగా ఉండాలి. మరి అలా ఉంటేనే వారి జీవితాలు బాగుంటాయి, వారి భవిష్యత్తు బాగుంటుంది, వారిని బాగుండాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఆశలన్నీ కూడా పతాక స్థాయికి చేరుతాయి. సరే, ఈలోగా మరొక సినిమా నుంచి మరొక పాట విందాం. బావగారు బాగున్నారా సినిమా కోసం? ఎస్పి

ఫ్రెండ్స్, సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద చాలా గట్టిగా చూపిస్తుంది కదా. సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారిపోతున్న ఈ ప్రస్తుత ప్రపంచంలో, పరిస్థితుల్లో వర్చువల్ ప్రపంచం నిజ జీవితానికి, అలాగే సోషల్ మీడియాలో కనిపించే కృత్రిమ ఆర్టిఫిషియల్ ప్రపంచానికి ఉన్న తేడాను యూత్ గమనించాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ ఇలాంటి వీడియోల కోసం గంటల తరబడి సమయాన్ని వృధా చేయకుండా ఇలా చేస్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే వారి కాన్సన్ట్రేషన్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకుంటూ లేనిపోయిన డిప్రెషన్కి గురైపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజమైన సంబంధాలకు వాస్తవ ప్రపంచానికి దూరం చేసే ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడితేనే మానసిక ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుభవజ్ఞులు చెబుతున్నారన్నమాట. ఇప్పుడు మరొక సినిమాలో నుంచి మరొక పాట.

ఫ్రెండ్స్, చాలామంది నిర్లక్ష్యం చేసే ఒక ప్రధానమైన విషయం ఏంటి అంటే వారి హెల్త్కి సంబంధించింది. అంటే నేను ఫిట్గా ఉంటాను, నేను హెల్దీగానే ఉన్నానని ఎవరు మటుకు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు లేదా మొబైల్ ముందు, అంటే వాళ్ళు ఏదో అనవసరంగా అలా చాట్ చేస్తున్నారు లేదా వాచ్ చేస్తున్నారు అనే విషయం గురించి కాదు, కానీ అలా ఎక్కువ సమయాన్ని ఆ సిస్టమ్ ముందు, ఆ చాటింగ్లోను మరొకలోను అన్నీ పనికొచ్చే విషయాలే. కానీ నిద్రను కూడా పక్కన పెట్టి, అంటే అవసరమైనంత నిద్రను వాళ్ళు తీసుకోకుండా టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని యూత్ చాలా తేలిగ్గా తీసుకుంటుంది. ఇప్పుడు రాత్రంతా మెలకువగా ఉండడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, వ్యాయామం అయితే ఇంకా అలాంటివి ఎక్సర్సైజ్లు అలాంటివి ఏమి చేయట్లేదు. చాలామంది సమయానికి ఏదో తినేస్తున్నాము అని అనిపించుకున్నారు తప్ప తీసుకునే తినే దాంట్లో పౌష్టికాహారం ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరూ పట్టించుకోవట్లే. జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతున్నారు ప్రతి ఒక్కరు. ఇది సర్వసాధారణమైపోతుంది. చిన్న వయసులోనే చాలామందికి బీపీ, షుగర్, ఇలాంటి ఊబకాయం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణం ఇదే. సరిగ్గా శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటే మున్ముందు రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉంటుంది అనే విషయం ఎంతమందికి తెలుస్తుంది, ఎంతమంది పాటిస్తున్నారు అంటే చాలామంది పాటించడం లేదనే చెప్తారు, ఒప్పుకుంటారు కూడా. మరి దీన్ని మనం కాస్త రిలాక్సేషన్గా కాకుండా స్ట్రిక్ట్గా ఫాలో అయితే, అంటే అవసరమైనంత నిద్రను అవసరమైన వేళలు కల్పించుకోగలిగితే, ఇవ్వగలిగితే మన బాడీ మనం చెప్పినట్టుగా ఉంటుంది, ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. సరే, ఇప్పుడు లేడీస్ టైగర్ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివిన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జ శైలజ పాడగలుగుతారు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఫ్రెండ్స్, చాలామంది యంగ్ ఏజ్లో కూడా తలకు మించిన అప్పుల భారాన్ని మోయాల్సి వస్తుంది. వాళ్ళు చదువు కోసమో కుటుంబ నేపథ్యంలోనే కాదు, సంపాదన మొదలైన కొత్తలో లేదు అంటే ఇంకా సంపాదన లేని దశలోనే క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లోన్ల ద్వారా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుంది యువత. పెరుగుతున్న మరో ప్రమాదకరమైన ధోరణి ఇది. భవిష్యత్తు కోసం పొదుపు చేయకుండా, అలాంటివేవి నేర్చుకునే ప్రయత్నం చేయకుండా కేవలం బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడము, ఖరీదైన గాడ్జెట్స్, సోకుల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేసేయడం వల్ల చాలా చిన్న వయసులోనే ఆర్థిక ఇబ్బందులు పడిపోతున్నారు యూత్. ఈ ఆర్థిక అజాగ్రత్త భవిష్యత్తులో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది, ప్రమాద సంకేతంగా మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. కార్యక్రమంలో ఇప్పుడు యమలీల సినిమా కోసం ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటగా వింటారు.

0: యహోవాని యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. ఈ శీర్షికన 1980-2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లో నుంచి ఎంపిక చేసిన కొన్ని పాటల్ని వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
0: సంధ్యారాగాలు కార్యక్రమంలో ముందుగా

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్.

సంధ్యారాగాలు శీర్షిక 1982 మధ్యకాలంలో విడుదలైన సినిమాలోంచి కొన్ని పాటలను ఎంపిక చేసుకుని మనం వింటున్నాం కదా. వినబోయే విన్న పాట ఆకలి రాజ్యం సినిమా కోసం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ సాహిత్యం. వినబోయే పాట సుస్వాగతం సినిమా కోసం ఎస్ఏ రాజకుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని సుస్వాగతం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

సంధ్యారాగాలు కార్యక్రమంలో వినబోయే పాట. జేవి రాఘవులు సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బెబ్బులు పులి సినిమా కోసం పాడగ వింటారు.

0: చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ
1: చేసుకో ముద్దు చేసుకో లేక వయ్యారాలన్నీ
0: చూసుకో సరి చేసుకో.

వందదో ఏ మారిన ఆల్బిత్తరు చిల్లేటి ఎంతదో ఏ మారిన.

0: వినబోయే పాట రుద్రవీణ. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని మను ఎస్పి శైలజ పాడగా వింటారు.
1: రండి రండి రండి.

0: సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ పోటి వారికి. ఇక్కడ
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య.
2: క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది.

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది. ఎలా ఉంది? బాగుందండి.

0: బాబోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురు లేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి మేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
4: ఎవరు పరాయి వారు కాదమ్మా, ఈయన సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
2: రైండ్.

0: పెంచమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: బాలయ్య BA LLB పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: సాంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ. ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు.
1: సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం పద
0: మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా. సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: కార్యక్రమంలో సంధ్యారాగాలు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గురుచరణ్ సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి కార్యక్రమంలో ముందుగా వాతావరణం వింటారు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతంలో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 81% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 82% ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

0: కార్యక్రమంలో. శుభ సంకల్పం ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: ఈ ఉత్తరానికి జవాబు రాయాలనుంది.
2: అలాగే చిరంజీవి.

ఎవరు? తాలూకా జిల్లా?

0: టెనిస్ బీటింగ్ అమెరికన్ బెన్ షెల్టన్ 6-3, 7-6, 5-7, 6-2 ఇన్ న్యూయార్క్ లాస్ట్ నైట్. దిస్ మార్క్స్ అలెగ్జాండర్ జువారేవ్స్ సెకండ్ మేజర్ టైటిల్ ఆఫ్ 2026 ఫాలోయింగ్ హిస్ ఫ్రెంచ్ ఓపెన్ విక్టరీ ఇన్ జూన్. అండ్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ న్యూస్ బులెటిన్.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: వా, ఆర్బీఐ అంటుంది.
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October
4: 2026. Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
3: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇళ్లలోనూ మండపాలలోనూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వ కారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడిపిలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం

0: వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈరోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5000 భజన మందిరాలకు ఇప్పటికే 1788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయాలని, సెప్టెంబర్ 21 దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన జునియా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: Ha ha ha. నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.

0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతే ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇది ప్రతిపాదితవంతః. ప్రోక్తం చ యత్ ప్రౌద్యోగిక్యాః మహత్వపూర్ణఖనినాం చ శస్త్రీకరణం ప్రగతౌ బాధకం భవితుం అర్హతి. ప్రశాసనేన ఉక్తం యత్ సేనాయాః ప్రయత్నైః 25-2000 ఉత్తరసీమాసు చీనదేశస్య సైనికానాం నియోజనె ఉల్లేఖనీయా న్యూనతా దృశ్యతే. జమ్మూకాశ్మీరస్య సురక్షాస్థితిః అపి పూర్ణతయా నియంత్రణె వర్తతే. కేంద్రీయగృహమంత్రి అమిత్షాః అవోచత్ యత్ భారతస్య భాషావైవిధ్యం దేశే వివిధతాయాం ఏకతాయాః భావనాం దృఢయతి. అద్య హిందీ దివసావసరె ఏకస్మిన్ దృశ్యాంకన సందేశే గృహమంత్రి దేశవాసిభ్యః శుభకామనాః అయచ్చత్. కృత్స్నేహి దేశే అద్య గణేశ చతుర్థీ పర్వ మహతా భక్తిభావేన శ్రద్ధయా చ ఆచర్యతి. అయం పావన దివసః రిద్ధి బుద్ధి సిద్ధీనాం ప్రతీకభూతస్య భగవతః శ్రీగణేశస్య జన్మోత్సవత్వేన ఆమాన్యతి. అపి చ జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జ్వేరవః US ముక్త టెన్నిస్ క్రీడాయాః పురుష ఏకలవర్గస్య స్పర్ధాం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతే ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇది ప్రతిపాదితవంతః. నవదిల్లీనగరే ఆయోజితే ద్విదివసీయ బ్రిక్స్ శిఖర సమ్మేళనే సదస్య రాష్ట్రై ఊర్జా విపణౌ స్థిరతాం వర్ధయితుం వివిధ స్రోతసాం మాధ్యమేన ఊర్జసః నిర్వాధ ప్రవాహం సునిశ్చేతుం మహత్వపూర్ణ ఊర్జా సంరచనాయాః సంరక్షణం చ కర్తుం ఆవశ్యకతా ప్రతిపాదితా. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాహ్వానం దత్తవాన్ యత్ ప్రౌద్యోగిక్యాః మహత్వపూర్ణ ఖనినాం శస్త్రీకరణం ప్రగతౌ బాధకం భవితుం అర్హతి. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య సర్వాధికం మహత్వపూర్ణం పరిణామం నవదిల్లీ నిర్ణయస్య స్వీకృతిః ఆసీత్. అత్ర ప్రముఖేషు భూరాజనైతికేషు ఆర్థికేషు చ విషయేషు సహయోగస్య దృష్టికోణః ప్రతిపాదితః. పశ్చిమేషియాయాః పరిస్థితిం దృష్ట్వా బ్రిక్స్ నేతారః అధికతమ సంయమస్య సంవాదస్య కూటనీతేః చ ఆహ్వానం కృతవంతః. బ్రిక్స్ నేతారః నాగరికాణాం నాగరిక అవసంరచనాయాః చ రక్షణస్య ఆవశ్యకతాం బలపూర్వకం ప్రతిపాదితవంతః. నేతృభిః సర్వేషు రూపేషు ఆతంకవాదస్య నిందా కృతా. ఆతంకవాదస్య ప్రతి శూన్య సహిష్ణుతాయాః నీతిశ్చ పునః దృఢీకృతా. సంక్రామకరోగాణాం నివారణాయ ప్రతిక్రియాయై చ బ్రిక్స్ ఏకీకృత ప్రారంభిక సమాహ్వాన వ్యవస్థా విషయ అపి సహమతిః ప్రదత్తా. ప్రశాసనేన ఉక్తం యత్ సేనాయాః ప్రయత్నైః జమ్మూకాశ్మీరస్య సురక్షాస్థితిః పూర్ణతయా నియంత్రణే వర్తతే. గతవర్షస్య నవీనతమ వార్షిక ప్రతివేదనే రక్షామంత్రాలయేన అవలోకితం యత్ ఏతేషాం ప్రయత్నానాం పరిణామేణ హింసాయాం మహతీ న్యూనతా జాతా. విరోధ ప్రకరణాని అపి న్యూనతాంగతాని. సమమేవ ప్రస్తర ప్రహార ఘటనాః అపి నాభవత్. చీనదేశేన సంబద్ధా సమగ్రస్థితిః అపి ప్రతివేదనే ప్రకాశితా అస్తి. 25-2000 ఉత్తరసీమాసు చీనదేశస్య సైనికానాం నియోజనె ఉల్లేఖనీయా న్యూనతా దృశ్యతే. వాస్తవిక నియంత్రణరేఖాయాం పారంపరిక ప్రశిక్షణక్షేత్రేషు చ సమకక్షం బలం నియోజితం. భారతస్య చీనస్య చ మధ్యే రాజనీతిక కూటనీతిక సైన్యస్తరయోః ద్విపక్షీయ సంగతిః ఉత్తరసీమాసు సకారాత్మక వికాసాన్ జనయతి, యేన పరిణామేణ అధికా స్థితి స్థిరా అభవత్. కృష్ణేహి దేశ అద్య గణేశ చతుర్థీ పర్వ మహతా భక్తిభావేన శ్రద్ధయా చ ఆచర్యతే. అయం పావన దివసః రిద్ధి బుద్ధి సిద్ధీనాం ప్రతీకభూతస్య భగవతః శ్రీగణేశస్య జన్మోత్సవత్వేన ఆమాన్యతే. వినాయక చతుర్థీ ఉత గణేశోత్సవ ఇతి నామ్నా ప్రసిద్ధ అయం దినవిశేష

0: ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
2: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఎండ, సూర్యరశ్మి, విటమిన్ డి, ఉదయం పూట వచ్చే లేత ఎండలో కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంటూ ఉంటే శరీరానికి అవసరమైన విటమిన్ డి ఎంతగానో అందుతుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా రాత్రి భోజనాన్ని నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే ముగించేయాలి. అంటే ఉదయం పూట మంచి పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ద్వారా రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెల్లటి చక్కెర, మైదా ఇలాంటి పదార్థాలు శరీరంలో కొవ్వును పెంచడమే కాకుండా శక్తిని త్వరగా తగ్గిస్తాయి. వీటికి బదులుగా బెల్లము, తేనె ఇలా సహజమైన పండ్లను ఎంచుకోవడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం జిమ్లో చేసే ఎక్సర్సైజే వ్యాయామమే వ్యాయామం అని అనుకున్నక్కర్లే. రోజువారీ పనుల్లో భాగంగా వీలైనంత ఎక్కువ దూరం నడిచినా నడవచ్చు. ఇంకా కావాలి అంటే లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడము దిగడము, చిన్న చిన్న పనులను నడుచుకుంటూ వెళ్ళి చేసుకుంటూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటే శరీరంలో ఎడిషనల్గా అదనంగా ఉండేటటువంటి క్యాలరీస్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ సులభంగా కరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి పడుకునే ముందు కనీసం 1 గంట ముందు మొబైల్ ఫోన్ లేదు అంటే టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండడం మంచిది. ఇది కంటి చూపును కాపాడడంతో పాటు గాఢమైన నిద్ర పట్టేలా సపోర్ట్ అవుతుంది. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా ఫిట్గా చాలా సమర్థవంతంగా బాడీని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు సప్తపది సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. ప్రధానమంత్రి సూర్యగార్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి జి నందినీదేవి అందించే సమాచారం వింటారు.
1: అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఇది ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించే పథకం. దేశవ్యాప్తంగా రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్తును ఉచితంగా పొందే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతుంది. ఎవరు అర్హులు అంటే, గ్రిడ్కు అనుసంధానమైన విద్యుత్ కనెక్షన్ ఉన్న దేశంలోని నివాస గృహ వినియోగదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా రూఫ్టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలి అంటే అధికారిక నేషనల్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. సోలార్ సామర్థ్యం, సోలార్ ఏర్పాటు, నెట్ మీటర్ ప్రక్రియ, తనిఖీ, సబ్సిడీ, బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు రూఫ్టాప్ సోలార్ ద్వారా లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మన ఇంటి పైకప్పులపై పడే సూర్యకాంతి మన ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా విద్యుత్ బిల్లును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా. మరి ఇన్ని ప్రయోజనాలు అందించే కేంద్ర ప్రభుత్వ పథకమే ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం. ఈ పథకం ఎలా పనిచేస్తుంది?

0: చేస్తుందంటే మన ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్తును ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అవసరానికి మించి ఉత్పత్తి అయితే నిబంధనల ప్రకారం అదనపు విద్యుత్తును గ్రిడ్కు పంపించే అవకాశం ఉంటుంది. దీనివలన ఇంటి విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మన ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి సరైన సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఎంచుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటే ప్రభుత్వం ప్రతీ నెల 1 మీటర్కు నేరుగా విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తుందని కాదు. రూఫ్టాప్ సోలార్ ద్వారా మనమే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని వినియోగించడం. దీని ద్వారా ప్రతీ నెల కొన్ని యూనిట్ల వరకు విద్యుత్ అవసరాన్ని సోలార్ ఉత్పత్తి ద్వారా తీర్చుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వలన సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గి కాలుష్యాన్ని తగ్గించడంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. మరి మన ఇంటి పైకప్పుపై సూర్యుడు ప్రతిరోజు ఉచితంగా ఇచ్చే శక్తిని ఉపయోగించుకుందాం. విద్యుత్ ఖర్చును తగ్గించుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. సౌరశక్తితో స్వచ్ఛమైన స్థిరమైన భవిష్యత్తుకు ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంను ఉపయోగించుకుందాం.
1: మీరు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశంపై జి నందినీదేవి అందించిన సమాచారం వికాసం కార్యక్రమంలో విన్నారు. ఇప్పుడు ప్రేరణ, ఇన్స్పిరేషన్. చాలా సంఘటనలు మనం విన్నా, చూసినా, చదివినా, ఎలాంటివి ఏది జరిగినా మన జీవితంతో ఎలాంటి సంబంధం వచ్చినా సరే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మనం విన్నా చూసినా ఇలాంటి ఇన్స్పైరింగ్ ఇష్యూస్ గురించి ఎంతమంది తెలుసుకుంటే అంతమందికి అదే భావన కలుగుతుంది. పట్టుదలే అనేది ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అని ఒక స్ఫూర్తిదాయకం అనిపించే ఒక యథార్థమైన ఘటన ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. 2011 డిసెంబర్ రాత్రి టెయిత్ బాల్ క్రికెట్ ఆడే అరుణిమా సిన్హా అనే జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కొందరు దుండగులు లక్నో నుండి ఢిల్లీ వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించారు. దాంతో వాళ్ళు ఆ దొంగలందరూ కలిసి ఆమెను కదులుతున్న రైల్లో నుండి బయటకు తోసేశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో రైలు ఆమె ఎడమ కాలు మీదుగా వెళ్ళిపోవడంతో ఆ కాలు తీవ్రంగా నలిగిపోయి తెగిపోయింది. ఆ రాత్రంతా మంచులో రైలు పట్టాల మధ్య తీవ్రమైన రక్తం పోవడంతో పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉండిపోయింది ఆమె. తెల్లవారేసరికి దాదాపుగా 49 గంటల పాటు రైలు పట్టాలపైనే ఉండిపోయి ఆసుపత్రికి చేరిన ఆమెకైతే ప్రాణాలు దక్కాయి, కానీ ఎడమ కాలును కోల్పోవలసి వచ్చింది. ఆమెను చూసి ప్రతి ఒక్కరూ జాలిపడ్డారు. ఇక ఈమె జీవితం ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అరుణిమ మనసులో వేరే ఆలోచన తలెత్తింది. మంచంపై నుంచే ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించాలి అని నిర్ణయించుకుంది. ఆమె కృత్రిమ కాలుతో శిక్షణ మొదలుపెట్టారు. అందరూ పిచ్చిది అన్నారు ఆమెను ఆమె ప్రయత్నాన్ని చూసి. కానీ ఆమె తన కఠినమైన శ్రమతో, అంకిత భావంతో 2 ఏళ్లలోనే, అంటే 2013 మే 21 తేదీన ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి దివ్యాంగురాలైన మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. శరీరం వైకల్యంతో ఉంటే అయినా పర్వాలేదు, మనసులో సంకల్పం బలంగా ఉంటే ఏ కొండనైనా సులువుగా ఎదుర్కొనవచ్చు, అధిరోహించవచ్చు అని ఆమె నిరూపించారు. ఈ నిజ జీవిత కథ మనకి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది కదా. సరే, ఇప్పుడు మీకు మరొక సినిమాలో నుంచి మరో పాట, నువ్వే కావాలి సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని కోటీశ్వర కల్పనలో చిత్రపాడగా వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: కార్యక్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం. సాధారణంగా మనం ఎవరమైతే

అయితే మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాం, ఎవరమైతే నీట్గా కనిపిస్తూ ఉంటాం, ఎవరైతే అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళ మీద కొంచెం పాజిటివ్గా చూసే వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. అంటే మన ఆలోచనలు, ప్రవర్తనను, అంతర్గత శక్తిని మెరుగుపరుచుకునే కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉంటాయి. అవేంటి అంటే, అందులో ఫస్ట్ది ఆత్మవిశ్వాసం. మన సామర్థ్యాల మీద మనకు నమ్మకం ఉండటమే మొదటి మెట్టు. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం మానేసి మీ ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మాట్లాడడంలో ఎంత స్పష్టత ఉంటుంది, ఇతరులు చెప్పేది ఓపిగ్గా మనం వినడం, మన పరిపక్వతను మనం పెంచుకుంటూ ఎదుటివారి పరిపక్వతను కూడా అంచనా వేయగలగాలి. మంచి శ్రోత కావడమే కాదు, గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా పెంచుకోవాలి. ప్రతి నిమిషానికి ఒక విలువ ఉంటుంది కదా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునే ఒక డిసిప్లినరీ సిస్టమ్ని మన యాక్టివిటీస్లో ఒక అంతర్భాగంగా చేసుకోగలిగితే జీవితంలో వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొనే అవకాశం, పరిస్థితులు ఏర్పడచ్చు. వాటిని ఒక పాఠంగా, ఒక లెసన్గా భావించి ముందుకు పోవాలి తప్ప కుంగిపోకూడదు. కష్టాల్లో కూడా కాస్త చిరునవ్వును తెచ్చుకొని మన వ్యక్తిత్వాన్ని మనం అధిగమించే, ఉన్న పరిస్థితిని అధిగమించే వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి. జీవితాంతం కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను, నైపుణ్యాలను ఎప్పుడూ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉండాలి. అప్పుడే మారుతున్న కాలానికి తగినట్టుగా రాణించగలుగుతుంటాం. ఈ గుణాలను అలవర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కేవలం సమాజంలో మంచి గుర్తింపు పొందడమే కాదు, అంతర్గత ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదిని ఎవరికి వాళ్ళే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు తేనె మనసులు ఈ సినిమా కోసం ఒక పాట.

కార్యక్రమంలో మళ్ళీ ఆడపడుచు సినిమా కోసం పి సుశీల పాడిన ఆరుద్ర సాహితి ఉంటారు, సంగీతం టి చలపతిరావు.

సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల. రబీ కంది సాగులో మెలకువలు. లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతాలు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 8:00 సినిమా పాటలు స్వరమాలిక.

0: 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 తెలుగు సినిమా పాటలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 శ్రీమతి కాకోలి చటర్జీ గారి ఆంగ్ల ప్రసంగం. హిందీ ఏ షేర్డ్ వాయిస్ ఇన్ ఏ మల్టీలింగ్యువల్ ఇండియా. తర్వాత సినిమా పాటలు. రాత్రి 10:00 సంగీత కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. శ్రీమతి అరుణ గారి గానం వింటారు. హెచ్ రామ్ చరణ్ వైలన్, శ్రీ సుసరావు సుబ్రహ్మణ్యం మృదంగం. ఇక రేపటి ఉదయం ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. 6:00 దేశభక్తి గీతం. అదిగదిగో అదే అదే బృందగాను, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ పూజా విధాన శ్లోకాలు వింటారు. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో తుమ్మనాడు జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం 6:35. రేపటి కార్యక్రమంలో జీవ నియంత్రణ అంటే శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసపాట చిన్ననాటి స్నేహితులు రచన శ్రీ ఎస్టీజీ వరదరాజు. ఉదయ సమీరల కార్యక్రమంలో రేపటి నేటి మాటలు ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించి తెలుసుకుంటారు. 3B దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం గురించి 10 ఏళ్ల యూపీఐ సీనియర్ పాత్రికేయులు పి ఆనంద్ గారి ప్రసంగం. తర్వాత భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి ఇందుకూరి తన్వి వర్మ అండ్ కుమారి తల్లం శ్రీహర్షిని గాత్ర యుగులం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారి మృదంగం. అనంతరం పుష్పాంజలి భక్తి గీతాలు సమాచారవాణి ప్రసారమవుతాయి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ఎంపీ రవిశంకర్ చేవింటారు. 8:35 కర్ణాటక సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీ శంకర నంబూద్రి గానం వింటారు. శ్రీ పాల్గాడ్ సురేష్ మృదంగం, శ్రీ వైకం గోపాలకృష్ణన్ ఘటం, శ్రీ మెలకావర్కి బాలాజీ మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ ఘటం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు. 10:30 పాటల పల్లకి ప్రసారమవుతుంది. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 1960-1990 మధ్యకాలంలో విడుదలైన సినిమాలోని కొన్ని పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 12:40 సంధ్యారాగం సీనియర్ సిటిజన్స్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజారాణి గారితో పరిచయం రెండవ ఆఖరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 1:30 వాణిజ్య ప్రసారాలు. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం, శ్రీమతి డి శ్రీదేవి అందించే సమాచారం. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవ సందర్భంగా వింటారు. 2:30 వాతావరణ వివరాలు. 2:31 రంగస్థలి. రేపటి కార్యక్రమంలో హరిచంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను శ్రీమతి టి చిరంజీవి పాడగా వింటారు. రంగస్థల పద్యాలు హార్మోనియం శ్రీ బి విజయసారథి. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం, 6:30 సాయం సమీరం, 7:00 ప్రసార విశేషాలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత భారతి, 8:00 స్వరమాలిక, రాత్రి 10:00 హరికథ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసార విశేషాలు విన్నారు. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్ధికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ

0: రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా, జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్ధికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.
0: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి, సహకారం అందించినందుకు 11 సంస్థలు, వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి 7 డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేంద్రగిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జలవిద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లువెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినం ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ధి కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్ధరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా 3వ సారి. జులైలో నమోదైన 4.45%తో పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సామాజిక ఆర్థికాభివృద్ధికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి.
1: అందరికీ నమస్కారం అండి.

ఈరోజు మనం రబీ కందిలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కంది మన భారతదేశం పండించే పప్పు ధాన్యాల్లో చాలా ప్రధానమైంది. మన దేశంలో కంది 36 లక్షల హెక్టార్ల సాగు చేయబడుతూ 44.3 లక్షల టన్నుల ఉత్పత్తితో మరియు 750 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదకత కలిగి ఉంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దేశం చాలా తక్కువ ఉత్పాదకత ఉంది. ఎందుకంటే మన కంది సాగు చేసే నేలలన్నీ తేలికపాటి నేలలు లేదా వర్షాధారం వల్ల మనం కందిలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4.17 లక్షల హెక్టార్లలో కంది సాగు చేయబడుతూ 1.67 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు 401 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదకత కలిగి ఉంది. కనుక మనం భారతదేశంతో పోలిస్తే సగటున ఉత్పాదకతలో కూడా సగంలోనే ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కంది పంట వర్షాధారంగా మరియు తేలిక భూములలో పండించడం వల్ల అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మన దేశంలో కంది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహార భోజనంలో కానీ ఇందులో కానీ కంది అనేది ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కందిలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. 100 గ్రాములు కంది తీసుకుంటే దానివల్ల శక్తి 343 కిలో క్యాలరీలు, 62 నుంచి 64 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 22 నుంచి 24 గ్రాములు ప్రోటీను, చాలా తక్కువ కొవ్వు శాతం 1.5 నుంచి 2 గ్రాములు కొవ్వు. కందిలో కొలెస్ట్రాల్ అనేది 0 మరియు విటమిన్లు ఫోలేట్, నియాసిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ సి, దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ మరియు ఖనిజాలు కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటివి ఉన్నాయి. వీటి వల్ల అందుకే ఇది మన ఆహారంలో రోజువారీ తీసుకోవాలని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మన కంది పంట ద్వారా భూమిని కూడా మనం వృద్ధి చెందవచ్చు. కంది పంట ద్వారా నత్రజని స్థిరీకరణ చాలా వేగంగా జరుగుతుంది. కంది పంట వేయటం వల్ల కంది పంట సేంద్రియ నత్రజని యొక్క అద్భుతమైన మూలం. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, మట్టి నిర్మాణము మరియు మట్టి నాణ్యతని మెరుగుపరచడానికి కంది పంట చాలా బాగా ఉపయోగపడుతుంది. కంది పంట వల్ల దాని జన్యు రూపం కానీ మరియు పర్యావరణ కారకాలపై ఆధారపడి 2 నుంచి 60 కేజీలు పర్ హెక్టర్ నికర నత్రజని మన భూమిలో స్థిరీకరించగలము. కానీ మనకి కంది సాగులో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొదటిది మారుకో మచ్చల పురుగు, తర్వాత కాయేగ, తర్వాత ఎండు తెగులు మరియు వెర్రి తెగులు. దీనివల్ల మనకి కంది సాగులో అధిక నష్టం జరుగుతుంది. మరియు మన కంది సాగు మన ప్రాంతంలో అధికంగా వర్షాధారం కింద వల్ల చివరి దశలో బెట్ట గురి కావడం వల్ల మనకి అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. కంది పంట పూత సమయంలో అధిక వర్షాలు మరియు తక్కువ ఉష్ణోగ్రత వలన కూడా పూత రాలటం ఎక్కువగా జరుగుతున్నది. కంది పంటను సహ పంటగాను మిశ్రమ పంటగాను వేసినప్పుడు ప్రధాన పంట కోసిన తర్వాత కంది పంటపై అశ్రద్ధ చేయటం వల్ల కూడా మనకి దిగుబడులు తగ్గుతున్నాయి. రబీ కంది సాగుకు అవకాశాలు కారణాంతరం వల్ల మనం కొలకర్రలు ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కంది సాగుకు అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల మనం ఖరీఫ్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో కంది సాగుకు వెళ్ళవచ్చు. రబీ కంది అనువైన ఎత్తులో ఉండటం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా తేలిక అవుతుంది. రబీ కంది 20 నెలల్లో పూతకు వస్తుంది. ఈ సమయంలో మనకి కందిలో ఎక్కువగా ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. రబీ కందికి అనువైన ప్రాంతాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం రబీ కంది సాగుకు అనుకూలం. నాగార్జున సాగర్ ఆయకట్ట ప్రాంతంలో కూడా కంది ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా రబీ కంది పండించవచ్చు. నేల తయారీ మరియు నేలలు కంది పంటకు నీరు నిల్వ లేకుండా ఉండే నేలలు ఎంతో అవసరం. ఎర్ర చలకా నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. కంది పంట వేసే ముందు భూమి 2 సార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా చేసుకోవాలి. చౌడు నేలలో, నీటి ముంపు గురయ్యే నేలలో కంది సాగుకు పనికిరావు. వాతావరణం కంది 600 నుంచి 1000 మిల్లీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కందికి 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పరిధిలో సాధారణంగా పెంపు బాగుంటుంది. అయితే తేమతో కూడిన నేల పరిస్థితుల్లోనూ ఇది 35 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. ఒకసారి పంట కుదుర్కున్న తర్వాత కంది బెట్టను సమర్థవంత

మొత్తంగా తట్టుకోగలదు. అనువైన రకాలు ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133-33, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 41 అను రకాలు మనకి ముఖ్యమైనవి. కావున రైతులు తమ నేలలు మరియు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకొని అనుకూలమైన మరియు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. విత్తన శుద్ధి. కందిలో ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది. ఈ తెగులు తట్టుకోవటానికి మనం విత్తే ముందే ఆ విత్తనానికి మనం ట్రైకోడర్మా విరిడి అనే పొడిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసినట్టయితే ఇది ఎండు తెగుళ్ళు వంటి ప్రమాదకర రోగాలను ముందస్తుగా మనం నివారించుకోవచ్చు. విత్తే కాలం మరియు మోతాదు. రబీ పంటగా మనం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రమే విత్తుకోవాలి. విత్తన మోతాదు ఎకరా హెక్టార్కు 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి మరియు విత్తే దూరం. నాగలి వెంబడ కానీ సాలలో గొర్రుతో కానీ విత్తుకోవచ్చు. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. సీడ్ డ్రిల్ ఉపయోగించడం వల్ల మన మొక్కల సాంద్రత కూడా సమానంగా పడి మొక్క బాగా ఎదుగుతుంది. రబీలో నల్లరేగడి నేలలో అయితే 90 నుంచి 120 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. అదే ఎర్ర నేలలో అయితే వర్షాధారంగా 60 సెంటీమీటర్లు సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. ఆరుతడి పంటగా ఎర్ర నేలలో అయితే 90 సెంటీమీటర్లు సాల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య విత్తుకోవాలి. ఎరువుల వాడకం. సేంద్రియ ఎరువులు ఎకరానికి 2 టన్నులు పశువు ఎరువు వాడాలి. ఇవి మట్టిని మెరుగుపరిచి పంటకు పోషకాలు అందిస్తాయి. భూమి చివరి దుక్కి సమయంలో కొంత రసాయన ఎరువులు బేసలుగా ఇవ్వడం మంచిది. రబీలో రసాయన ఎరువులైన 20 కిలోల నత్రజని మరియు 50 కిలోల భాస్వరం 1 హెక్టార్కు పంటలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మరియు పైపాటుగా 35 నుంచి 40 రోజుల పంట దశలో 1 హెక్టార్కు 20 కిలోల నత్రజని వేసుకోవాలి. వీటి ఉపయోగం ద్వారా మొలక దశ నుంచే మొక్క అవసరమైన పోషకాలు పుష్కలంగా లభించి మంచి పంట అవకాశాలున్నాయి. నీటి నిర్వహణ. ఈశాన్య ఋతు ప్రభావం లేని ప్రాంతంలో రబీ కందికి 2 తేలికపాటి తడులు తప్పనిసరి. పైరు పెంపప్పుడు అంటే 40 నుంచి 50 రోజుల సమయంలో మరియు కాయ ఏర్పడి దశలో నీరు ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా తప్పనిసరి. కలుపు నివారణ. పిండి మిథాలిన్ 30% 1 ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజును కానీ పిచికారీ చేయాలి. మళ్ళీ కలుపు పెరిగినట్టయితే ఎకరానికి 300 మిల్లీమీటర్ ఇమిజాప్తిర్ 5% మందును 200 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్టయితే ఇది గడ్డి జాతి మరియు హెడల్పాకు కలుపు మొక్కలను నివారించవచ్చు. అంతర పంటలు. కందిలో పెసర లేదా మినుము లేదా వేరుశనగ లేదా సోయా చిక్కుడు అంతర పంటలుగా 1:3 నిష్పత్తిలో వేసుకోవచ్చు. కానీ అంతర పంటలు నీటి వసతి గల ప్రాంతాల్లో మాత్రమే విత్తుకోవాలి. సహ పంటలుగా వేసినప్పుడు విత్తన మోతాదు మరియు ఎరువులు 2 పంటలకు వేరువేరుగా వాడుకోవాలి. సస్యరక్షణ. కంది పంట వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. కందిలో ముఖ్యంగా పంట పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు వస్తుంది. ఆకులను పూతలను చుట్టుగా చేసుకొని లోపల నుండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపిని పిచికారీ చేయాలి. కందిలో ఇంకో ముఖ్యమైన పురుగు కాయతొలుచుకు పురుగు లేదా శనగపచ్చ పురుగు అని పిలుస్తాం. ఈ పురుగు పూత లేదా పిండి దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ 1 కాయ నుండి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. శనగపచ్చ పురుగుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని పురుగు కోసస్థ దశ నుండి బయటపడి పక్షులు ఏరుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షణ పంటగా విత్తుకోవాలి. పచ్చపురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వాటిని తట్టుకునే రకాలు LRG-41, LRG-52 రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 75 నుంచి 80 రోజులప్పుడు చిగులను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు
నాలుగు

లింగాకర్షణ బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించి దానికి తగ్గట్టుగా పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. చర్యలు తగిన సమయంలో చేపట్టిన పురుగు ఉన్నట్టయితే పురుగు ఉధృతి బట్టి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్కి, లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా లూఫెనోరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఇండాక్సికార్ప్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో మార్కో మచ్చల పురుగు, ఇది దీని కొన్ని ప్రాంతాల్లో పూత పురుగు లేదా గుడు పురుగు లేదా బూజు పురుగు అని పిలుస్తారు. దీని పూత ప్రారంభ దశలోనే పైరుకు తప్పనిసరిగా 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొక లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత బిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకొని కాయ అడుగు భాగాన చిందర రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా నొవలూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూబెండమైట్ 0.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రిపోల్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగును మనం నివారించవచ్చు. వీటితో పాటు కందికి కాయ ఈగ కూడా ఆశిస్తుంది. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలు తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశల్లోనూ కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్డు పెడుతుంది. కావున పిందె దశలోనే 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్టయితే గుడ్లు పెట్టకుండా మనం నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో టైమిథయేట్ 2 మిల్లీలీటర్ లేదా ప్రొఫ్నోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా లుఫెనురాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ను కలిపి పిచికారీ చేయాలి. కందిలో ఇక తెగులు విషయానికి వస్తే మనకు ముఖ్యమైనవి 2 తెగులు వస్తాయి. 1 ఎండు తెగులు, ఇంకోటి వెర్రి తెగులు. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ లేకపోతే మొక్కలో కొంత భాగం కానీ ఎండి రాలిపోతాయి. ఎండిన మొక్కలు మనం పీకి కాండం మొదలు భాగం చీల్చి చూస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు, నీరు నిల్వ లేకుండా సాగు చేసుకోవటమే. వీటి తట్టుకునే రకాలైన LRG 105, LRG 133-33, TRG 59 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులను మనం అరికట్టవచ్చు. 2వది వెర్రి తెగులు, దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులు విపరీతంగా తొడుగుతుంది. ఈ చెట్లకు పూత పూయదు. ఈ తెగులు కంటికి కనిపించిన ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా మనం గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే అందకం పొడిని కలిపి 30 నుంచి 35 రోజులకు ఒకసారి, మరియు ప్రొపగేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి 60 నుంచి 60 రోజులప్పుడు ఇంకోసారి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుల వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. దాంతోపాటు ఈ వెర్రి తెగులు వచ్చే ప్రాంతంలో ICPL 87119 లేదా BSMR 853 లేదా TRG 59 మరియు LRG 105 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులు బారి నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. పంట కోత మరియు నిల్వ, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుండి గింజను వేరు చేయాలి. కంది పంటను యంత్రాల సాయంతో కూడా కోయవచ్చు. యంత్రాలతో పంట కోసిన తర్వాత పంట మూల భాగం కూడా తొలగించాలి. వీటి వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. పంట నిల్వ చేసేటప్పుడు పురుగు ఆశించకుండా ఉండేందుకు

0: బాగా ఎండబెట్టిన బూడిద కానీ వేపాకులు కానీ కలిపినట్టయితే పురుగు ఆశించకుండా ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం విన్నారు. నిర్వహణ

0: భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఈ భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా NEP 2020, NCF, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూభూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ముందుగా మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
1: అసలు వికసిత భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
2: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ GDP పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
1: చాలా రకాలు ఉంటుంది.
2: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత భారత్ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
1: సరే డిఓ గారు, వికసిత భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
2: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి వెనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలం.
1: సరే అయ్యూభూషణ్ గారు, 2047 భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈరోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలన్నారు?
2: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి. అంటే కేవలం ఈరోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈరోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతిక

0: గదిలో కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే, ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
1: సరే అయోభూషణ్ గారు, వికసిత్ భారత్కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 ఎన్ఈపి పాత్ర ఏమంటారు?
0: చూడండి, ఎన్ఈపి 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది, కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపి 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్ళాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత్ భారత్కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపి 2020 ఈజ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశానిర్దేశమే ఎన్ఈపి 2020 అన్నమాట.
1: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపి 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
0: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపి 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళను పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
1: సరే డాక్టర్ ఎన్ అయ్యభూషణ్ గారు, ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సిఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: ఎన్ఈపి, ఎన్సిఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు విడదీయనరా అనేటువంటి. ఎన్ఈపి అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, ఎన్సిఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశానిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సిఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది అన్నమాట. ఇది ఎన్సిఎఫ్ ఎస్సి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల ఎన్సిఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
1: సరే డిఓ గారు, ఇప్పుడు ఎన్సిఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్యపుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి. ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను ఒడిసి పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.

0: సరే డిఈఓ గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్. ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డిఈఓగా?
1: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు, ఇది ఒక ప్రోగ్రాం కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్ళినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
0: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
1: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటుకు తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే
0: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
1: టూల్ మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ను బోధించేటప్పుడు ఆ ఏ ఉపయోగించి దానికి లైవ్గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
0: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
1: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను నాలుగు పదాలు చెప్తాను. ఒకటి యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్టు ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
0: సరే డిఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
1: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదనేది, స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావమే అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైంను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఇస్ ద హోమ్ అంటారు.
0: డిఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 247 వికసిత భారత్లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే విషయాలు చాలా వివరంగా

0: తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా మీరు నర్తనశాల ఈ సినిమా కోసం సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యాన్ని, సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో పి సుశీల పాటగా వింటారు.

వినబోయే పాట గులేబ కావలి కథ సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల ఎస్ జానకి పాడగా వింటారు.

చదువుకంటే మత్తును చూపే సత్తువ ఉండే పిల్ల నా చలాకి చక్కెర పిల్ల నా చలాకి చెంకే.

రాజముకుటం. ఈ సినిమా కోసం మాస్టర్ వేణు స్వరకల్పనలో కొసరాజు సాహిత్యాన్ని జిక్కి పాడగా ఉంటారు.

చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సింహం నవ్వింది ఈ సినిమా కోసం పాడగ వింటారు.

తడుపు తాంబూల నిచ్చి తాడేదన్న రోజు వస్తుందని లెక్క వస్తుందని ఎదురెంతో చూశానమ్మో అరణ్యతరంతా కాశాను.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: వినబోయే పాట భాగ్యరేఖ సినిమా కోసం ఏఎం రాజా పి సుశీలో పాడిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహిత్యం సంగీతం పిండియాల నాగేశ్వరరావు.

విన్న ఆ పాట రాధా గోపాలం. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం మణి శర్మ. వినబోయే పాట భువన చంద్ర. స్వీయ సాహిత్యాన్ని ఆర్ కృష్ణరాజుతో కలిపి దేవా సంగీత సారథ్యంలో పాడతారు. సినిమా పేరు ప్రేమలేఖ.

కార్యక్రమంలో చివరిగా తొలిపాట. ఈ సినిమా కోసం హరిచరణ్ ప్రణవి కరుణాకర్ సాహిత్యాన్ని కృష్ణవాస సంగీత సారథ్యంలో పాడగా వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. మరికొద్ది క్షణాల్లో
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ

0: రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమీకాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ధి పరంగా సువర్ణయుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ,
1: భాష కిసి భీ సమాజ్ కి స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ్ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కి భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ్ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రూంగ్తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపులో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లలో, మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత, అనుమతులు, నియంత్రణలో పారదర్శకత, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చే ఏడాది April 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది September 13 నుంచి December 31 వరకు రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

0: ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది 3వ నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31% నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు 2 T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక MTL గయాసా పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాలు అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాట కలిసి నడుద్దాం. ఈ సినిమా కోసం ఎస్ఏ రాజకుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని హరిచరణ్, సుజాత పాడగా వింటారు.

కార్యక్రమంలో సంధ్య. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

0: కార్యక్రమంలో కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాట లక్ష్మీ నివాసం సినిమా నుంచి వింటారు.
1: తోడా తాగు తెలుగు తోడా తల్లని తోడా దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా తోడా తాగు తెలుగు తోడా తల్లని తోడా దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా తోడా తోడా అంశ తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా.

తాగుతున్న దేవతలైనా, నెత్తి మీద గంగ ఉన్న ఈశ్వరుడైనా, ఆ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా, ఆంధ్ర సోడాతో కోరి తాగుతారో, అది లేకుంటే బడ దెబ్బకు వాడుతారో. సోడా సోడా ఆంధ్ర సోడా పోలీసు సోడా జిల్ జిల్ సోడా.

నాయకుల తప్పట్లు చుట్టగాసు, నాయకులు చెప్పేది ఉత్తగాసు, నాయకుల తప్పట్లు చుట్ట

0: కూడా తాగు తెలుగు కూడా తల్లని కూడా దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా కూడా కూడా.
1: తెలుగు సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి కర్ణాటక సంగీతం శ్రీమతి జి అరుణ గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కార్యక్రమంలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే గంభీర నాటరాగం ఖండచపతారం శ్రీ ఉత్తుక్కోడ్ వెంకట సుబ్బయ్య రచనా.

ఇప్పుడు గట్టిగా బేగడ రాగం తిస్రగతి ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

శ్రీ సి రాజగోపాలాచారి రచన రాగమాలిక రాగం ఆదితాళంలో కురియాండ్రున్ ఇళ్ళై.

0: birthday is being celebrated today across the country with great devotion. The day marks the birth of Lord Ganesha, who is a symbol of wisdom, prosperity and good fortune. Also known as Vinayaka Chaturthi or Ganesh Utsav, the day marks the beginning of 10-day-long festivities during which people place clay idols of Lord Ganesh at their homes and worship them. President Draupadi Murmu, Prime Minister Narendra Modi have extended their greetings to the people on the occasion of Ganesh Chaturthi. Vice President C.P. Radhakrishnan and Prime Minister Modi today attended the Ganesh Chaturthi celebration at the residence of Union Minister Piyush Goyal in New Delhi. The government has approved export of power for 18 hours a day to Nepal Electricity Authority till the 31st of December this year. In men's cricket, India will take on Afghanistan in the second T20 International at the Arun Jaitley Stadium in Delhi tomorrow. The match will begin at 7:30 p.m. Indian Standard Time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం అదిగదిగో అదే అదే బృందగాను రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్వరి. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో హనుమాన్ చాలీస, ఆంజనేయ పూజా విధాన శ్లోకాలు ఉంటాయి. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో తుమ్మరాళి జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానం ఉంటుంది. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం 6:35. రేపటి కార్యక్రమంలో జీవ నియంత్రణ అంటే శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలో ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించి తెలుసుకుంటారు. 3B దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం గురించి 10 ఏళ్ల యూపీఐ సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం. భక్తి సంగీతంగా కుమారి ఇందుకూరి తన్వి వర్మ అండ్ కుమారి తల్లం శ్రీహర్షిని గాత్ర యుగలం. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం వింటారు. అనంతరం పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారమైన తదితర అంశాలు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ఎంపీ రవిశంకర్ గారు చేవింటారు. 8:35 కర్ణాటక సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీ శంకరన్ నంబూదిరి గానం వింటారు. శ్రీ పాల్ ఘాట్ సురేష్ మృదంగం, శ్రీ వైకోమ్ గోపాల కృష్ణన్ ఘటం, శ్రీ మైల కావేర్ కె బాలాజీ మృదంగం, శ్రీ ఎస్ శంకర్ ఘటం వింటారు. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు. 10:30 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 1960 నుంచి 1990 మధ్యకాలం విడుదలైన సినిమాలో నుంచి పాటలు వింటారు. 12:10 మధమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 సంధ్యారాగం. సీనియర్ సిటిజన్స్ కార్యక్రమంలో రేపు శ్రీమతి పి పద్మజారాణి గారితో పరిచయం 2వ ఆఖరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 1:30 కమర్షియల్ ఛంక్. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం, శ్రీమతి డి శ్రీదేవి అందించే సమాచారం. అంతర్జాతీయ ఓజోన్ పర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వింటారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను శ్రీమతి టి చిరంజీవి గారు పాడే రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ బి విజయసారథి. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం కమలారాణి చే వింటారు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడతాయి. 6:30 సాయం సమీరం, ఫిట్నెస్ వికాసం తదితర అంశాలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమం. 7:45 వికసిత భారత విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:00 సూరమల్లిక సినిమా పాటలు. 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. రాత్రి 10:00 హరికథ. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు

సూచన ఉంది. వాల్తేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 928 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నిలయం సమయం 11 గంటలు దాటి 14 నిమిషాలు దాటి 29 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.